శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 29వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 52 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలుగా వస్తుంది. కాసేపట్లో రిలే అవుతాయి హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సుశర్మ గారు చెప్పే హితోక్తులు విందాం.
1: క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమము అహింస, క్షమ ధర్మంబౌ, క్షమ సంతోషము, క్షమదయ, క్షమయే ఆధారమగును సర్వంబునకున్. ప్రతి మానవుడు తన జీవితమున ప్రధానముగా సాధించవలసిన సద్గుణము ఓర్పు. ఓర్పు బజార్లో లభించే పదార్థం కాదు. కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వలన ఓర్పును సాధించడానికి ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నిందలు, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఓర్పు ఒక పరీక్ష వంటిది. దుఃఖములు, విచార సమయములందే ఓర్పును అభివృద్ధిపరచుకోవాలి, సాధించాలి. మానవునియందు గోప్యముగా ద్వేషము అనే బలహీనత దాగి ఉంటుంది. ఇట్టి బలహీనత ఏర్పడే సమయములందు ఓర్పును విధిగా అవలంబించాలి. ఓర్పు నశించితే అశాంతికి కారణమవుతుంది. ఓర్పు మానవతా గుణము. ఈ గుణము రాణింపకుండినా మానవత్వమే నిర్మూలమవుతుంది. మానవత్వమునకు ప్రధానంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైన చర్యల ద్వారా సాధించడానికి ప్రయత్నించాలి. ఓర్పు మానవునకు కవచం వంటిది. ఈ కవచము ధరించిన వ్యక్తి ఏ దుఃఖములు, ఏ నిష్ఠూరములు, ఏ నిందలు మాత్రము ఛేదించలేవు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ, వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడే నేర్పరసుమతి అన్నారు. ఇతరులు మనలను అనేక విధములు దూషించినప్పటికీ, పరుషవాక్యములు పలికినప్పటికీ మనం ఓర్పును కోల్పోకుండా చూసుకోవాలి. కానీ బలహీనత చేత ఓర్పును కోల్పోయినచో సర్వస్వమును కోల్పోయిన వారమవుతాం. భూమిని త్రవ్వుతాం, మొక్కలను నాటుతాం, అనేక విధముల బాధ పెట్టినను భూమి ఓర్పును కోల్పోక మేలునే చేస్తున్నది. అందుచే భూమిని పూజిస్తున్నాం. క్షమయాధరిత్రి అన్నారు. అట్టి క్షమగలిగిన భూమి నాకు గురువు అంటారు దత్తాత్రేయులు. జగత్తులో జీవకోటికి ప్రధాన సహాయకారులైనవి వృక్షములు, నదులు, గోవులు. వృక్షము కొమ్మలు, రెమ్మలు కొట్టి ఎన్ని విధములుగా హింసించినప్పటికీ దాని క్రిందనున్న వానికి నీడనిచ్చి, తీయని ఫలములిచ్చి అనేక విధములుగా ఆనందాన్ని ఇస్తుంది. అపకారం చేసిన వానికి ఉపకారం చేస్తుంది. అట్లే నదులు. జలము జీవులకు ప్రాణము. ప్రాణ సమానమైన జలమును దుర్వినియోగము కానీ సద్వినియోగము కానీ చేసినా ఈ జలము ఏమాత్రమో స్వభావం మార్చుకొనక కొనుటలేదు. ఇక గోవులు తాము కన్న బిడ్డలలో నోళ్లైనా కట్టి మధురమైన క్షీరములతో జనులకు శక్తిని అందిస్తున్నాయి. కానీ చేదు క్షీరములను అందించట్లేదు. అపకారికి కూడా ఉపకారం చేస్తున్నాయి. శ్రీమద్ భాగవతంలో అశ్వత్థామ పాండుపుత్రులను సంహరింపగా అర్జునుడు వారిని తీసుకుని వచ్చి ద్రౌపది ముందు పెట్టి చంపేద నన్ను. అప్పుడు ద్రౌపది సౌజన్యమును, ఓర్పును ప్రదర్శించి ఇలా అంది. ద్రోణినితో శిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట అక్షీణతనోజశోక వివశీకృతనై విలపించుభంగి ఈ ద్రోణి.

0: ఎంత పొక్కునో ప్రాణవ్యుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింస మనరే. ఆ విధంగా ద్రౌపది ప్రదర్శించిన ఓర్పు చే అశ్వత్థామ రక్షింపబడ్డాడు. ప్రాపంచికముగా లౌకికముగా జగత్తులో విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే కష్టములకు గురి కావలసి వస్తుంది. కృష్ణుడు బోధించినప్పటికీ సోదరుడైన పాండవులు ఇన్ని విధములుగా చెప్పినప్పటికీ జూదం విషయంలో ధర్మరాజు బలహీనుడయ్యాడు. అందుచే అనేక విధములైన కష్టములు గురి కావలసి వచ్చింది. సమయ సందర్భానుసారముగా విచక్షణా జ్ఞానమును వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి. సాధన యందు పవిత్రమైన కార్యములందు పరులను దూషించుటచే మాటల యందు మనం ఓర్పును సాధించాలి. ఓర్పునకు రెండు విధములైన ఆచారములు అత్యవసరము. ఓర్పునకు ద్వేషము అసూయ చేరకుండా చూసుకోవాలి. అవి ప్రవేశిస్తే ఓర్పును కోల్పోతాం. నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ అన్నారు పెద్దలు.
1: ఇంతవరకు మీరు శ్రీ సుశర్మ గారు చెప్పిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: ఆంధ్ర చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్టేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్టేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: యువత అనే వాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా, లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
4: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్ది రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మై స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడం

తో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్టంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ఈ అయ్యన్న పాత్రలు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

0: अले प्रकाशिते एकस्मिन् संदेशे श्री रिजिजुः उक्तवान् यत् बांग्लादेशस्य छायाचित्राणि दृश्यचित्राणि च चीनदेशस्य अरुणाचलप्रदेशे प्रवेशं मिथ्यारूपेण प्रदर्शयितुं प्रयोज्यन्ते। असौ उक्तवान् यत् एतादृशानि असत्यानि अभिकथनानि सीमां रक्षतां सैनिकानां मनोबलं न्यूनीकर्तुं शक्नुवन्ति तथा अनावश्यकं भ्रमं जनयितुं शक्नुवन्ति। मंत्री उक्तवान् यत् भारत चीन सीमा संबद्ध विषय गंभीर अस्ति। सः जनान् आहूतवान् यत् एतादृशे संवेदनशील विषये मिथ्यानि उतवा अप्रमाणितानि कथनानि न कुर्वन्तु। दिल्ल्यां प्रचलितस्य विशेष गहन पुनरीक्षणस्य अन्तर्गतम् आवेदन पत्राणाम् उपस्थापनस्य अन्तिम तिथि अस्य मासस्य चतुर्विंशति दिनांकं यावत् वर्धिता। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः अनुसारम् अधुना प्रारूप मतदात्री सूची अस्य मासस्य एकत्रिंशत् दिनांके प्रकाशिता भविष्यति। अभ्यर्थनानाम् आक्षेपानाञ्च प्रस्तुतेः अन्तिमतिथिः आगामि मासस्य त्रिंशत् दिनांकं भविष्यति। बांग्लादेशे अद्य राष्ट्रपति पदाय निर्वाचनं भविष्यति। अस्मिन् निर्वाचने सांसदाः शासनाधिरूढस्य बीएनपी दलस्य वरिष्ठ नेता मिर्जा फखरुल इस्लाम आलमगीर तथा एकादश दलात्मकस्य विपक्ष संयुतेः प्रत्याशी कर्नल ओली अहमद इत्येतयोः मध्ये चयनं करिष्यन्ति। पञ्चत्रिंशत् वर्षाणाम् अनन्तरं प्रथमवारं राष्ट्रपति पदाय निर्वाचने मतदानं भविष्यति। मतदानम् अद्य अपराह्णे द्विवादनादारभ्य सायं पञ्चवादनपर्यन्तं संसद्भवने भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినబోయే ముందు ప్రకటనలు విందాం.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: నూట 3.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారం కానున్న ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ భక్తిగీతంతో పాటు 7:30 డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిషియన్ డాక్టర్ విశాల్ గారు సూచనలిస్తారు. అనంతరం 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా దోమ ముద్దాడిన వేళ పాటలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరి కార్యక్రమం. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రారంభమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత గీతాలు, 5:45 సినీ రంజని వింటారు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి.

ప్రభుత్వాన్ని ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. 8:30 జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే అవుతాయి. 10:00 మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో జాతీయ స్థాయి వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజులు పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్,

0: డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గత ఏడాది సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వరదల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
1: We need a fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial audit. I could have contractorship karte do paise kamane chahiye, par quality of construction achhi rahe.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులభవుతుందని స్పష్టం చేశారు.
2: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030 we want to triple it by almost 10 million metric tons.
0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31 ద్వారా పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవ్యాసన్తో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్ఠిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి

0: అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్టాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్ లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన మూడో సీడ్ వాంగ్ జీయితో తలపడతారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా అమ్స్ టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

प्रभात लहरी। विभिन्न कार्यक्रमाल समाहारम। ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిషియన్ డాక్టర్ ఏ విశాల్ గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. ఈనాటి ప్రభాతలేరి కార్యక్రమంలో ముందుగా వినండి ప్రబోధ గీతం.

0: ప్రభూత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: హ్యాపీ యానివర్సరీ డియర్.
12: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
11: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
12: ఏమీ కాలేదనే కదా నా బాధ.
11: అంటే
12: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు.

0: అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
0: డాక్టర్, ఏ వనిత?
1: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ బలరాం జాదవ్,
0: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
0: డాక్టర్ బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
7: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ భక్తిగీతం.

0: శ్రీ సాయి మహిమ చిత్రం నుండి భక్తిగీతం విన్నారు. ఇప్పుడు సమయం 7:30 వినండి. డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
2: ఏందే తల్లి ఇట్లా విలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
3: అవును సోదమ్మా.
2: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా గంజాయి గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
3: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
2: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డి అడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
3: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
1: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్ ఖలీల్వాడి నిజామాబాద్.
4: మన దేశంలో చూసినట్లయితే యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ముఖ్యంగా 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లోనే ఈ మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసవుతున్నారు. ఈ బానిస కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన సొసైటీలో ఈ పాశ్చాత్య సంస్కృతి అనేది తొందరగా వ్యాపించడం ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఇంతకు ముందరి కంటే పాత రోజుల్లో కంటే ఇప్పుడు పోలిస్తే ఈ ఆల్కహాల్ గాని సిగరెట్ గాని గంజాయి గాని తర్వాత ఇతరత్ర మాదక ద్రవ్యాలు ముఖ్యంగా కొకైన్ నల్లమందు ఇలాంటి పదార్థాలు కొన్ని సంవత్సరాల కింద కనిపించడం అనేది రేర్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడైతే మన వివిధ దేశాల్లో వస్తుందో అప్పుడు ఈ మత్తు పదార్థాల అవైలబిలిటీ, మత్తు పదార్థాలు లభించే శాతం కూడా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే డబ్బులు విరివిగా ఖర్చు చేసే వాళ్ళలో చూస్తున్నాము. కొన్నిసార్లు ఈ మత్తు పదార్థాలలో ముఖ్యంగా కొకైన్ గంజాయి తర్వాత హీరాయిన్ నల్లమందు ఇలాంటి పదార్థాలను సేవిస్తున్నారు. కాబట్టి యువత ఈ మత్తు పదార్థాలకు ఎప్పుడైతే ఆకర్షితులవుతున్నారో వాళ్ళ జీవితం అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే మార్కెట్ లో ఎక్కువగా లభించే మత్తు పదార్థం ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ఎక్కడ పోయినా అంటే ఒక చిన్న శుభకార్యం నుంచి ఎలాంటి కార్యక్రమం అయినా గానీ ఆల్కహాల్ అనేది ఒక భాగంగా మారిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే యువత అనేది తొందరగా ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఏంటంటే కుటుంబంలో ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిస అయి ఉంటారో వాళ్ళని చూసి పిల్లలు అనుకరించే విధానము, వాళ్ళని చూసి ఈ మత్తు పదార్థాలు తాగాలనిపించడము, దాని ద్వారా వీటికి బానిసవుతున్నారు. ఇంకా మనం మత్తు పదార్థాల్లో చూసినట్లయితే సిగరెట్ స్మోకింగ్ అనేది విరివిగా మన దేశంలో చూస్తున్నాము. దీనివలన మన ప్రతి వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ గానీ, శ్వాసకోశ వ్యవస్థ గానీ, తర్వాత గుండె, మన జీర్ణ వ్యవస్థ, తర్వాత రక్తనాళాల వ్యవస్థ, ఇవన్నీ దెబ్బతినడం జరుగుతుంది. ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎప్పుడైతే యువత వీటిపైన ఆకర్షితులవుతారో అది ఒకసారి టేస్ట్ చేయాలని గాని లేకపోతే ఏదో విధంగా దాన్ని తీసుకోవాలనే మక్కువ అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఈ మక్కువ పెంచుకుని ఎప్పుడైనా స్నేహితుల ద్వారా గాని ఇది సేవించడం జరుగుతుంటుంది. ఈ సేవించినప్పుడు మెదడులో కొన్ని రసాయన మార్పులు జరగడం, ముఖ్యంగా మెదడులో ఈ డోపమైన్ అనే ఒక రసాయన పదార్థము విడుదల కావడం ద్వారా

వాళ్ళకు ఒక ఉత్తేజమైన ఫీలింగ్ రావడం గాని మత్తు లాంటి ఫీలింగ్ రావడం గాని జరుగుతుంటుంది. అలాంటి ఫీలింగ్ కొరకు మరలా ప్రయత్నం చేయడంలో వీళ్ళు ఏంటంటే దానికి మెల్లిగా బానిస అయిపోతుంటారు. ఈ బానిస అయిపోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు అది లేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. లేని పరిస్థితి అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో అది లేకపోయినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టకపోవడము, చేతులు వనకడము, గుండెలో గుబ్బులు గుబ్బులుగా రావడము, కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఎక్కువ మోతాదులో అలవాటైన వాళ్ళలో ఈ ఫిట్స్ రావడం అనేది కూడా చూస్తున్నాము. కొందరిలో వింత ప్రవర్తన, ఎందుకంటే అది లేకపోతే విచిత్రంగా ప్రవర్తించడము, ఎవరో వాళ్ళని వెంబడిస్తున్నారని, ఎవరో భయపెడుతున్నారని భ్రమపడుతుంటారు. తర్వాత కొన్నిసార్లు ఇలాంటి మత్తు పదార్థాలు లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని గాయపరచడం గాని, లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులు దొంగలించి ఇలాంటి వాటికి స్పెండ్ చేయడం గాని చూస్తున్నాము. ఈ ఆల్కహాల్ కాకుండా సిగరెట్ స్మోకింగ్ వలన ఏమవుతుందంటే వాళ్ళలో చాలా రకాల మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి మత్తు పదార్థాలు అలవాటైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ అనేది దీనికే స్పెండ్ చేయడం జరుగుతుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది దుర్భరంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మత్తు పదార్థాలు, ముఖ్యంగా ఆల్కహాల్ గాని, సిగరెట్ గాని, గంజాయి, కొకైన్, నల్లమందు, వైట్నర్, చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నాం వైట్నర్ అనే మత్తు పదార్థాన్ని కూడా ఈ పిల్లలు తెలివిగా బయట స్ట్రీట్ చిల్డ్రన్స్ చాలా మంది ఏంటంటే ఇది చీప్ గా లభిస్తుందని బట్టలో వేసుకుని పీల్చడము, అందులో ఉండే మత్తు పదార్థాల ద్వారా వీళ్లకు అలవాటు కావడము అనేది చూస్తున్నాం. ఈ విధంగా మనకు ఈ మత్తు పదార్థాలకు అనేది పిల్లలు నుండి పెద్దల వరకు ముసలి వాళ్ళు కూడా చాలా మంది బానిస అవుతున్నారు. కాబట్టి మన సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఈ మత్తు పదార్థాలను నివారించే విధంగా అవగాహన తీసుకురావడం. అంటే ఒక అవగాహన అనేది ఒక వ్యక్తి ద్వారా గాని లేకపోతే ఒక గ్రూప్ వలన కాకుండా అందరిలో ఈ మార్పు వచ్చినట్లయితే మనం ఈ మత్తు పదార్థాలను మనము నివారించే అవకాశం ఉంటుంది. మత్తు పదార్థాలు నివారించాలంటే మొట్టమొదటగా మనం ఏంటంటే ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయని వాళ్ళకి వివరించడము, తర్వాత వాళ్ళకు ఈ దుష్పరిణామాలు తెలుసుకున్న తర్వాత దీన్ని మానివేయడానికి ఎలాంటి చికిత్స ఉంటుందని తెలియడం అనేది ముఖ్య ఉద్దేశం. మన సొసైటీలో చూసుకున్నట్లయితే ఈ మత్తు పదార్థాల వలన ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయని చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి నిరక్షరాస్యులు ఉండడం వలన వాళ్ళు ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయని అవగాహన లేకపోవడం వలన వాళ్ళు విరివిగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు కలిపిన కృత్రిమ కళ్ళును తీసుకుంటున్నారు. ఈ కృత్రిమ కళ్ళులో విపరీతమైన చెడు పదార్థాలు కలపడం ద్వారా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్య స్థితి అనేది చాలా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ కృత్రిమ కళ్ళులో ఈ మత్తు బిల్లలు, ముఖ్యంగా డైజీపామ్ గాని, క్లోరాజపామ్ గాని, తర్వాత అల్ప్రజోలం గాని ఇలాంటి మత్తు పదార్థాలు కలపడం ద్వారా అందులో ఉండే విష పదార్థాలు మన మానవుల్లో ఈ కాలేయం పైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ కాలేయం పైన దుష్ప్రభావం చూపించడం ద్వారా మెల్లిగా మన ఫిల్టరేషన్ అంటే మన శరీరంలోని విష పదార్థాలు తీసే అవయవం కాలేయం, అలాంటి కాలేయమే దెబ్బతినడం ద్వారా ఏమవుతుందంటే మన మిగిలిన వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలు గాని, లేకపోతే గుండె గాని, తర్వాత మన నాడీ వ్యవస్థ గాని దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత క్యాన్సర్స్, ఈ సిగరెట్ స్మోకింగ్ తీసుకోవడం ద్వారా చాలా మటుకు క్యాన్సర్స్ రావడము, వాటిపైన అవగాహన లేక తీవ్రమైన స్థాయిలోనే డాక్టర్ దగ్గరకు వెళ్లడము, దాని ద్వారా వాళ్ళకు చాలా మంది చిన్న వయసులోనే అంటే 35 to 40 ఇయర్స్ లోనే చనిపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి మరణాలు ప్రివెంట్ చేయడానికి ఈ రోజున అందరూ వీలైనంత మట్టుకు మీ చుట్టాలు గాని, లేదా బంధువులు గాని, లేకపోతే మీ తెలిసిన ఫ్రెండ్స్ కు ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఈ మన శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని, తర్వాత ఇవి దెబ్బతినడం ద్వారా గుండె జబ్బులు రావడము, క్యాన్సర్స్ రావడము, తర్వాత రక్తనాళాలు కుచించకపోవడము, రక్తపోటు రావడము, మధుమేహం రావడము, తర్వాత మనకు శరీరంలో పక్షవాతం రావడము, తర్వాత ఇంకోటి చూపు కోల్పోవడము, ఇంకా నరాలలో బలహీనత రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, మానసిక సమస్యలు, ముఖ్యంగా మానసిక సమస్యలు అంటే మనకు డిప్రెషన్ రావడం గాని, లేకపోతే అంటే మనసులో బాధగా రావడం గాని, తర్వాత గుండెలో దడదడ యాంగ్జైటీ అంటారు దీన్ని, ఇంతేకాకుండా కొన్ని మానసిక వ్యాధులు రావడం, ముఖ్యంగా స్కిజోఫ్రీనియా గాని, తర్వాత బైపోలార్ డిజార్డర్ గాని, ఇలాంటి సమస్యలు అనేవి ఇంకెక్కువయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మీ కుటుంబ సభ్యులకు గాని మీ బంధువులకు గాని తెలిపేది ఏంటంటే ఎవరైతే ఈ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారో వాళ్ళకు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. డిఎడిక్షన్ అనే ట్రీట్మెంట్ అంటే ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారో వాళ్లకు అంతే మోతాదులో, ఎంత మోతాదులో తాగుతున్నారో అంతే మోతాదులో వాళ్ళకు విరుగుడు మందు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విరుగుడు మందు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే, లేదా గుల్ఫారం కళ్ళు తీసుకున్నట్లయితే, లేకపోతే ఇంకా ఏదైనా మత్తు పదార్థం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వాళ్ళని కొన్ని రక్త పరీక్షలు చేసి వాళ్ళ లివర్ కండిషన్ ఎలా ఉందో చూసుకుని వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంటుంది. ఈ వైద్యం చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే మత్తు పదార్థం తీసుకుంటున్నారో దానికి విరుగుడు మందు ఇవ్వడము, తర్వాత వాళ్ళలో అవయవాలు దెబ్బతిన్న వాటిని మంచిగా నార్మల్ స్థితికి తీసుకురావడము, తర్వాత

0: ఈ మత పదార్థాలపై విరక్తి భావన కలిగించే విధంగా కొన్ని మందులు ఇవ్వడము, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం, అంటే వాళ్ళు ఈ మత పదార్థాలు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళకు వివరించడం జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది, అంటే ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా కుటుంబంలోని వ్యక్తులతో ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. మనం చూస్తుంటాం చాలా మందిలో కుటుంబ సభ్యులు ఈ వ్యక్తి ఎప్పుడు మత పదార్థాలు మానేవేయడు, ఇలానే తాగుతాడు, ఈయన వల్ల కాదు అని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మీరు మానేయగలుగుతారు, మీలో ఆ శక్తి అనేది ఉంది, మీరు మానేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు అని ఇలాంటి మంచి పాజిటివ్ చెప్పడం ద్వారా వాళ్ళలో ఒక ఆశ అనేది ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని ఫస్ట్ మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్లినట్లయితే వాళ్లకు డిఎడిక్షన్ అనే ట్రీట్మెంట్ ఇస్తాం. డిఎడిక్షన్ అనే ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఏదైతే ఇందాక మనం చెప్పినట్లు ఆ మోతాదులో మత్తు పదార్థాలకు విరుగుడుగా మందులు ఇవ్వడము, మరి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత వాళ్ళ ఆరోగ్య స్థితిని నార్మల్ తీసుకురావడం జరుగుతుంటుంది. ఇలా తీసుకొచ్చినట్లయితే మన సొసైటీలో బర్డెన్ అనేది తగ్గుతుంది. అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంపాదించే పెద్ద అనేది ఈ మత్తు పదార్థాలకు బానిస అయిపోయినప్పుడు, లేకపోతే చదువుకునే పిల్లోడు ఈ మత్తు పదార్థాలకు బానిసైనప్పుడు, ఇంకా ఎవరైనా గానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు ఒకవేళ జాబ్ చేసే అవుతున్న జాబ్ కోల్పోవడం గానీ, లేకపోతే తప్పుల పాలు కావడం గానీ జరుగుతుంటుంది. యువత దీనికి బానిసైనట్లయితే వాళ్ళ చదువు అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం కోల్పోతారు. కాబట్టి వాళ్లకు ఈ మత్తు పదార్థాలు మానివేసినట్లయితే వాళ్ళ ఆర్థిక స్థితి గాని, లేకపోతే చదువుకునే శాతం గాని, తర్వాత వాళ్ళ జీవితాన్ని మనము ఉన్నత స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా పిల్లలపైన ఈ దుష్ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత సమాజం కూడా బాధ్యత వహించాలి. పక్కన వాడు సిగరెట్ తాగుతున్నాడు, ఆల్కహాల్ తాగుతున్నాడు, మనకేంటి అనుకోకుండా వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. 100 మందిలో మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే ఒకరు ఇద్దరు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేద్దామనే భావనలో ఉన్నట్లయితే, మనం వాళ్ళని అవగాహన చేసినట్ల భావన మనకు ఉన్నట్లయితే ఎంతో కొంతమందిని మానివేయవచ్చు. వాళ్ళని మానివేసిన వాళ్ళని ఉదాహరణగా చూసి ఇంకా చాలా మందిని మానిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మన సొసైటీలో మంచి వైద్యాలు ఉన్నాయి. ఇప్పుడు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన సొసైటీలో మత్తు పదార్థాల గురించి అవగాహన తీసుకొచ్చి, ముఖ్యంగా ఆల్కహాల్ గాని, సిగరెట్ గాని, గంజాయి, కొకైన్, నల్లమందు ఇలాంటి పదార్థాలు ఎక్కడ గాని కనిపించినా గాని, ఎక్కడైనా ఎవరైనా తీసుకున్నా గాని, వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న మానసిక వైద్యుని సంప్రదించి ఈ ట్రీట్మెంట్ గురించి అడగండి. అడిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది మంచిగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కోల్పోయిన జీవితం అనేది మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, పిల్లలు గాని, మళ్ళీ వాళ్ళ మంచి జీవితం అనేది మరి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళ మత్తు పదార్థాలు మానివేసే విధంగా ప్రోత్సహించండి. ఆ మానివేయడానికి ఒక డాక్టర్ సలహా తీసుకోమని చెప్పండి. డాక్టర్ సలహా ప్రకారం మానివేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా ఉంటుందని వివరించండి. ఇలా చేసినట్లయితే మనము మంచి ఆరోగ్యమైన భారతదేశాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. ఈ మత్తు పదార్థాలు మానిపించడానికి మన ఎన్జిఓస్ బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎన్జిఓస్ అంటే మన నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే కొందరికి ఏంటంటే కాళ్ళు లేని వాళ్ళకు ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడం గాని, లేకపోతే మంచినీరు లేని ఏరియాలో మంచినీరు ప్రొవైడ్ చేయడం గాని, తర్వాత చెట్లు నాటడం గాని, అక్షరాస్యత సాధన పెంచడం గాని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మన ఎన్జిఓస్ పాల్గొంటున్నాయి. ఈ ఎన్జిఓస్ లో కూడా చాలా మంది ఏంటంటే ఈ మత్తు పదార్థాలపైన అవగాహన లేకపోవడం, అంటే ఇలాంటి మానిపించడానికి మనం చేయలేము, తర్వాత ఇది చాలా రిస్క్ తో కూడుకున్నదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మేము ఎన్జిఓస్ కు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఎన్జిఓస్ ఈ మత్తు పదార్థాలను మానిపించేయడానికి గాని, లేకపోతే అవేర్నెస్ తీసుకురావడానికి గాని కృషి చేసే వారికి మేము హైలవెలలో అండగా ఉంటాము. మేము వచ్చి అక్కడ అవేర్నెస్ చేయగలుగుతాము. కాబట్టి మీకు ఎవరికైతే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చి కలిసినట్లయితే వాళ్ళకేంటంటే ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కు ఏ విధంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ఏ విధంగా మనము దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది వివరించడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి కల వాళ్ళు ఏంటంటే మమ్మల్ని కలిసినట్లయితే మేము ఆ గ్రామ ప్రాంతానికి వచ్చేసి వాళ్ళకేంటంటే ఎన్జిఓస్ తో కలిసి పనిచేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. మా గ్రూప్ ఆఫ్ మెంబర్స్, తర్వాత ఈ మత్తు పదార్థాలు మాన్పించడానికి ట్రైన్డ్ అయిన మెంబర్స్, తర్వాత వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ మీకు సపోర్టింగ్ గా ఉంటాము. కాబట్టి ఎవరైతే మత్తు పదార్థాలు మానివేయడానికి గాని, లేకపోతే వీటిపైన అవేర్నెస్ తీసుకొద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ సారా గాని, ఆల్కహాల్ గాని, గుల్ఫారం గాని, సిగరెట్, బీడి, గుట్కా, గంజా ఇలాంటి ఎలాంటి పదార్థాలకైనా గాని మానివేయడానికి, లేకపోతే అవేర్నెస్ చేయడానికి సిద్దంగా ఉండండి. ఇలా చేసినట్లయితే మనము ఎంతో మంది సొసైటీలో కొద్దిమందినైనా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కలిసినట్లయితే మనం అక్కడ ఏరియాలో అవేర్నెస్ చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్, డిఎడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి, నిజామాబాద్.

ఇంతవరకు మీరు డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఏ విశాల్ గారి సూచనలు విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: హ్యాపీ యానివర్సరీ డియర్.
12: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
11: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
12: ఏమీ కాలేదనే కదా నా బాధ.
11: అంటే
12: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
11: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
12: సంప్రదించండి.
11: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
12: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: ఫోన్ 0846225334.
0: ఈరోజు ఆగస్ట్ 20, మన భారతావనిలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజు. ఈరోజు 2 విశేషమైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిది సద్భావన దివాస్. భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సద్భావన అంటే మంచి భావన. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి మనమంతా ఒక్కటే అనే భావనతో జీవించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇక 2 విశేషం, అక్షయ్ ఊర్జా దివాస్. అనగా పునరుత్పాదక ఇంధన దినోత్సవం. సూర్యకాంతి, గాలి, నీరు, ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన వరాలు. కాలుష్యాన్ని పెంచే ఇంధనాల కంటే ఈ ప్రకృతి సిద్ధమైన పునరుత్పాదక ఇంధనాలను వాడటం మన పర్యావరణానికి చాలా అవసరం. రేపటి తర

మొక్కల భవిష్యత్తు కోసం, పచ్చని వాతావరణం కోసం సౌరశక్తి, పవనశక్తి వైపు అడుగులు వేద్దాం. అంతేకాదు, వైజ్ఞానిక రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఈరోజును వరల్డ్ మస్కిటో డేగా కూడా పాటిస్తారు. సర్ రోనాల్డ్ రాస్ గారు మలేరియా వ్యాప్తి వెనుక దోమల పాత్రను గుర్తించిన చారిత్రాత్మక రోజిది. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమల బారి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇవి ఈరోజు ప్రత్యేకతలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: శ్రోతలకు గమనిక. మరి కాసేపట్లో వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి పెళ్లి చిత్రం నుండి మనోచిత్ర గానం చేసిన ఈ గీతం.

0: ఇప్పుడు సమయం 8 గంటలు. వినండి వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్ నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్ నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ, అనీమియా ఇన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో కామన్ గా వచ్చే ప్రాబ్లం రక్తహీనత అంటాం. ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉంది అనేది కామన్ గా వింటూ ఉంటాం అందరిలో. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం క్లియర్ గా. నార్మల్ గా బ్లడ్ లెవెల్స్ ఎంత ఉంటే నార్మల్, అంటే మోర్ దెన్ 11 గ్రామ్స్ అనేది లేడీస్ లో ఉంటే అది నార్మల్ అనమాట. అంటే కరెక్ట్ వాల్యూస్ ఆఫ్ హెచ్బి మెయింటైన్ అవుతున్నట్టు మనకి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 11 కన్నా తక్కువగా ఉంది మనకి అంటే అప్పుడు మనకి బ్లడ్ తక్కువ, అనీమియా అంటాం దాన్ని, రక్తహీనత అంటాం అనమాట. ప్రెగ్నెన్సీలో నార్మల్ గా రక్తహీనత, అనీమియా అనేది కామన్. ఎందుకు అంటే మన బాడీలో సెల్స్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సప్లై డిమాండ్ అనమాట, సప్లై పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాబట్టి లిటిల్ అనీమియా, అంటే కొంచెం మేరకు అనీమియా అనేది కామన్. నార్మల్ గా ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉంటే నార్మల్ గానే మన బాడీలో హెచ్బి లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కానీ అంతకన్నా ఎక్కువగా ఉంది అని ఎప్పుడైతే పేషెంట్ ఎప్పుడు ఫ్యాటిగ్, అంటే తొందరగా అలసిపోవడం గానీ, వీక్నెస్ గానీ అలాంటి ఏమన్నా ఉన్నాయి అంటే అప్పుడు మనం భయపడాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా ఇండియాలో అయితే అనీమియా అనేది చాలా కామన్. ప్రతి 3 టెస్ట్ చేస్తే అందులో ఒకరికి అనీమియా, బ్లడ్ తక్కువ ఉండడం అనేది కామన్ ఈసారి ఈ టైంలో. ఎందుకంటే మనం ఫుడ్, ప్రాపర్ ఫుడ్ గానీ ప్రాపర్ ఐరన్ గానీ తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది మనలో. మామూలుగా బ్లడ్ ఫస్ట్ 3 నెలల్లో మోర్ దాన్ 11 గ్రామ్స్ అనేది ఉండాలి మనకి. అదే సెకండ్ ట్రైమిస్టర్, అంటే సెకండ్ 3 నెలలు, 4వ నెల 5వ నెల 6వ నెల వచ్చేసరికి అది కనీసం 10 నుంచి 10.5 వరకు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉంటే మనం అనీమియా కింది కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. అది మళ్ళీ థర్డ్ ట్రైమిస్టర్ లో వచ్చేసి ఇట్ ఈస్ షుడ్ బి మోర్ దాన్ 10, అంతకన్నా తక్కువ అయితే ఎప్పుడు ఉండదు. మామూలుగా ప్రెగ్నెన్సీలో అనీమియా ఎందుకు వస్తుంది? అసలు ఒకటి, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. బాడీలో ఐరన్ అనేది మెయిన్ అనమాట, మన హెచ్బి హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడానికి, బ్లడ్ ఫామ్ అవ్వడానికి ఐరన్ అనేది మెయిన్. అది తక్కువగా ఉండా, దాని రిజర్వ్స్ తక్కువగా ఉండడం వల్ల. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. సో ప్రాపర్ గా ఈ రెండింటిని బ్యాలెన్స్ మనకు ఫుడ్ ద్వారా తీసుకోవాలి, లేదు అనుకుంటే టాబ్లెట్స్. అనీమియా వల్ల మనకు మామూలుగా వచ్చే సింప్టమ్స్ ఏంటి ఎవరికైనా అంటే ఫ్యాటిక్, తొందరగా అలసిపోవడం, వీక్నెస్ మెయింటైన్ అవ్వడం, వెల్నెస్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇవి మెయిన్ అన్నమాట.

అంతేకాకుండా కొంచెం నడవగానే దమ్ము వస్తుంది అనడం, ఇవి నార్మల్ ఎర్లీ సింప్టమ్స్ అనమాట. కానీ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మనకు చూడగానే తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళని పేలగా కనిపిస్తున్నారు అంటారు. ఇఫ్ అనీమియా ఇంకా పెరిగింది, ఇంకా హెచ్బి లెస్ దాన్ 7 ఏ ఉందనుకోండి, వాళ్ళు దమ్ము వస్తుంది, దమ్ము రావడము, కొంచెం దూరం నడవలేకపోవడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఓన్లీ జనరల్ సింప్టమ్స్. కానీ ప్రెగ్నెన్సీ వైజ్ గా ఏంటంటే అనీమియా ఉండడం వల్ల ఎర్లీ డెలివరీస్ ఛాన్సెస్ ఉంటాయి, బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, IUGR అంటాం అన్నమాట, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, లేదు కంప్లీట్ గా డెవలప్ అయినా అంత వెయిట్ రాకపోవచ్చు బేబీ, ప్రాపర్ 3 kg బేబీ రాకపోవచ్చు, 2 to 2.5 వరకు అట్లా. లేదు అనుకుంటే ఇంకా డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే ఏంటంటే డెలివరీ తర్వాత మదర్ కు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేది మెయిన్ రీజన్స్ అనమాట. సో ప్రాపర్ గా కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. డయాగ్నోస్ ఎలా డయాగ్నోస్ చేస్తాం మనము అనేది చూడాలి ఫస్ట్. ఎలా అంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకి, ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ మన దగ్గరకు ఫస్ట్ రాగానే మనం చూడాల్సింది ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఎంత హెచ్బి ఉంది, ఎంత బ్లడ్ ఉంది, ఎంత ప్లేట్లెట్ కౌంట్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ అంటే తెల్ల రక్త కణాలు ఎంతగా ఉన్నాయి, అవన్నీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అంతేకాకుండా మనం ఇంకా చూడాల్సింది, ఇంకా బ్లడ్ నార్మల్ గా లెస్ దాన్ 10 or above ఉంది అనుకోండి, ఇట్ ఈస్ ఓకే నార్మల్, బట్ బ్లడ్ లెస్ దాన్ 10 ఉంది అనుకుంటే దెన్ వీ షుడ్ గో ఫర్ MCV అంటాం అనమాట. బాడీలో అసలు మొత్తం హిమోగ్లోబిన్ ఎంత పర్సెంట్ ఉంది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది మనం. మోస్ట్ కామన్ గా మనకు ఐరన్ ఏంటి, బ్లడ్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ. మన ఇండియన్ కమ్యూనిటీలో మోస్ట్ కామన్ గా ఉండేది ఏంటి అంటే ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉండడం, మన ఫుడ్ లో ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల అనమాట. అది ఎలా డయాగ్నోస్ చేస్తాం మనం, అది ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా అని, బాడీలో ఐరన్ కంటెంట్ ఎంత ఉంది, ఐరన్ ట్రాన్స్ఫర్ చేసే ట్రాన్స్ఫరింగ్ కంటెంట్ ఎంత ఉంది, అవి చూసుకుంటూ చేస్తాం మనం. ఎలా ట్రీట్ చేస్తాం మనం, నార్మల్ గా ప్రెగ్నెన్సీ అంటేనే అనీమియా కాజింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఐరన్ టాబ్లెట్స్ అనేవి. ఫస్ట్ 3 months మనం నార్మల్ గా యూజ్ చేయము, ఎందుకు అంటే వామిటింగ్స్ అండ్ నాసియా ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, ఐరన్ టాబ్లెట్స్ తో ఇంకెక్కువగా ఉంటుంది అది. ఐరన్ టాబ్లెట్స్ తో ఏంటంటే మోస్ట్ కామన్ గా మనకు మెటాలిక్ టేస్ట్ అంటాం, నోట్లో ఏదో డ్రైనెస్ ఉండడము, మోషన్ బ్లాక్ గా రావడం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే. ఇవి ప్రెగ్నెన్సీలో ఇంకా ఫస్ట్ 3 months లో నాసియా వామిటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 months మనం అవాయిడ్ చేస్తాం. 4th month స్టార్టింగ్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ రెగ్యులర్లీ డైలీ 1 tablet టిల్ డెలివరీ చెప్తాం. ఇంకా టిల్ డెలివరీ కన్నా పోస్ట్ డెలివరీ 3 months వరకు, అంటే డెలివరీ అయిన తర్వాత కూడా 3 months వరకు మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది నార్మల్ గా తో వాళ్ళకి అనీమియా ఏం లేకపోయినా మనం కంటిన్యూ చేస్తాం. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ గానే 4th month, 5th month, 6th month వచ్చేసరికి మన ఒంట్లో బాడీలో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే బాడీలో మనతో పాటు బేబీకి కూడా సప్లై చేయాలి కాబట్టి, సో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల హెచ్బి అన్నది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో తగ్గకూడదు, హెచ్బి మెయింటైన్ అవ్వాలి కాబట్టి డైలీ 1 iron tablet అనేది మస్ట్. తో వాళ్ళకి హెచ్బి ఎంత నార్మల్ గా ఉన్నా కూడా. అదే ఇంకా అనీమియా ఉంది, హెచ్బి తక్కువగా ఉంది, బ్లడ్ లెస్ దాన్ 10 ఉందనుకోండి, వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి ఓరల్ ట్రీట్మెంట్, అంటే ఏంటంటే ఓన్లీ నోటి ద్వారా ఓరల్ ట్రీట్మెంట్, టాబ్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్, ఐరన్ టాబ్లెట్స్ వన్స్ కాకుండా 2 times ఇవ్వడం, అది లేదు 3 times వరకు కూడా వాడచ్చు అనమాట. ఐరన్ టాబ్లెట్స్ లో వెరైటీస్ ఉంటాయి, ఐరన్ సుక్రోజ్ గానీ, ఐరన్ కార్బాక్సిమాల్టోస్ గానీ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఇఫ్ టాబ్లెట్స్ ద్వారా కూడా మనకు సెటిల్ అవ్వట్లేదు 4th month, 5th month లో టాబ్లెట్స్ తర్వాత చూస్తాం మనము, టాబ్లెట్స్ ద్వారా కూడా తగ్గలేదు అనుకోండి, దెన్ మనం అప్పుడు వెళ్లాల్సింది ఏంటి అంటే పేరెంట్రల్ ఐరన్ అంటాం. అంటే ఏంటంటే నోటి ద్వారా ఇచ్చే ఐరన్ కాకుండా, నోటి ద్వారా మనం ఐరన్ మామూలు టాబ్లెట్స్ ద్వారా ఇస్తే ఏమైతుందంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కొంచెం వేస్ట్ గా, అంటే అంత అబ్జార్ప్షన్ ఉండదు బాడీలో, సో డైరెక్ట్ గా బ్లడ్ లో ఐరన్ పెరిగే ఇంజెక్షన్స్ పెడతాం అనమాట. వాటి డోసేజెస్ వాటిని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. ఇది ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా పెరగకపోవడం వల్లనే కాదు, టాబ్లెట్స్ పడని వాళ్ళకు కూడా, కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ పడవు, రికరెంట్ గా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఉండదు, ఎక్కువగా ఐరన్ టాబ్లెట్స్ వాడడం వల్ల వామిటింగ్స్ అనేవి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి 5th month, 6th month వరకు కూడా. సో అలాంటి వాళ్ళలో ఓరల్ థెరపీ ఇవ్వకపోతే బ్లడ్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఐరన్ ఇంజెక్షన్స్ పెడుతూ ఉంటాం అనమాట. అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 8, హెచ్బి మోర్ దాన్ 8 ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా వెళ్తాం. ఇఫ్ హెచ్బి 8 కన్నా తక్కువగా ఉంది మనకు, లేదు పేరెంట్రల్ గా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా మనకు పెరగట్లేదు బ్లడ్ అనుకుంటే డైరెక్ట్ గా అప్పుడు బ్లడ్ మాత్రం పెడుతూ ఉంటాం.

0: కామన్ గా బ్లడ్ పెట్టడం అనేది థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, లాస్ట్ 3 మంత్స్ లో, 8th మంత్ 9th మంత్ టైంలోనే ఎక్కువ బేబీ గ్రోత్ ఉంటుంది మనకి. సో అలాంటి టైంలోనే మనము బ్లడ్ పెట్టేసి ఏంటంటే, బ్లడ్ వల్ల వచ్చే లో బర్త్ వెయిట్, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే లో బర్త్ వెయిట్, బేబీ వెయిట్ అన్నది మనకి మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి టైంలో ఐరన్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అసలు రాకుండా ఎలా చూడాలి మనం ఫస్ట్? మీకు మామూలుగా ఫస్ట్ 3 మంత్స్ లో మనం ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వము, ఎందుకు అంటే నాసియా ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్ ఇస్తాం, అది కూడా మెయిన్ విటమిన్ విచ్ హెల్ప్స్ ఇన్ హిమోగ్లోబిన్ సింథసిస్ అనమాట. ఎప్పుడైతే హెచ్బి సింథసిస్ కి హెల్ప్ చేస్తుందో అది మనం ఫస్ట్ 3 మంత్స్ లో ఇస్తాం. అదే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వాళ్ళల్లో ఎక్కువగా నరాలకు సంబంధించిన, బేబీస్ కి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఆ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతోపాటు హెచ్బి సింథసిస్ కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. డైలీ 1 mg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ మనం ప్రాపర్ గా ఇస్తూ ఉంటే అది ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా అనీమియా ఇంకా దేని వల్ల వస్తుంది, ఇవన్నీ కామన్. ఓన్లీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది, ఐరన్ డెఫిషియన్సీ అనేవి ఇవి కామన్ ట్రీట్మెంట్స్, కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వీటి వల్ల కామన్ గా వస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి. ఏంటి అంటే హిమోగ్లోబినోపతిస్ అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. ఇది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ కాదు, ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచి కూడా వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటి నుంచి కూడా అనీమియా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది వాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళలో కంప్లీట్ గా నార్మల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనే మనకు కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ డెఫిషియన్సీ లేదు, మనం ఎంత ఐరన్ ఇచ్చినా అది ఎక్సెస్ ఉంటుంది బాడీలో, కానీ ప్రాపర్ గా మనకి యూటిలైజ్ అవ్వదు అన్నమాట. సో ఉన్న ఐరన్ ని యూటిలైజ్ చేసుకోలేదు బాడీ. సో అలాంటప్పుడు ఓన్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది మెయిన్ గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, హార్ట్ ఫెయిల్ ఎక్కువగా, మనం ఎంత ఐరన్ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళలో ఇంకా హెచ్బి పెరగకపోవడము, కంటిన్యూస్ గా ఫెటిగ్ ఉండడం, టేకికార్డియా, టేకికార్డియా అంటే ఏంటి, గుండె ఎక్కువగా కొట్టుకోవడం కంటిన్యూస్ గా లేదు, ఇంకా బీపీస్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ అంటే ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఎక్కువగా దమ్ము రావడం, వాళ్ళు కూర్చున్నా దమ్ము రావడం, ఇలాంటి కండిషన్స్ లో హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. అలాంటి ఇంకా వస్తున్నాయి. మనం ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు బేబీ ప్రాపర్ గ్రోత్ ఉండట్లేదు, ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంది, ప్రీటర్మ్ నెలలు నిండకుండానే డెలివరీ అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇలాంటి ఫస్ట్ ప్రాపర్ గా ముందే డయాగ్నోస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దెన్ బెటర్ గా ఉంటుంది మనకి ప్రాపర్ గా. ఇవన్నీ రాకుండా ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్. మనకి ప్రివెన్షన్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే, ప్రాపర్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే మామూలుగా బెల్లం గానీ, నువ్వులు, పల్లీలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ, ఇవి ప్రాపర్ గా మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే అక్కడ దాకా ఐరన్ డెఫిషియన్సీ దాకా వెళ్ళరు. ప్రాపర్ ట్రీట్మెంట్ తో, నార్మల్ డైలీ 1 tablet ఆఫ్ ఐరన్ తో కంటిన్యూ చేస్తూ మీరు ప్రాపర్ హెల్త్ కేర్ మెయింటైన్ చేయొచ్చు. హిమోగ్లోబినోపతిస్ అంటే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కాకుండా ముందు నుంచే బ్లడ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి నార్మల్ గా. థాలసీమియాస్ ఒకటి, లేదు అంటే సికిల్ సెల్ డిసీజ్ అంటాం. ఇవన్నీ ఏంటంటే బ్లడ్ లో మనకు మామూలుగా హిమోగ్లోబిన్ సింథసిస్ లో మనకు ప్రాబ్లమ్ ని కలిగించే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎంత ఐరన్ ఉన్నా ఐరన్ మన బాడీకి యూటిలైజ్ అవ్వదు. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఒక్కొక్క దానికి స్టీరాయిడ్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, లేదు అనుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ప్రాపర్ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువగా వీళ్ళలో ఏంటంటే అనీమియా ట్రీట్మెంట్ అయిపోయింది మనం, ఇప్పుడు ఎలా అసలు మన తీసుకున్నాము ట్రీట్మెంట్ కరెక్ట్ అయింది, కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీకి వచ్చేసరికి, మోడ్ ఆఫ్ డెలివరీ ఎలా డెలివరీ చేస్తాం ప్రెగ్నెన్సీలో, అనీమియా ఉన్న వాళ్ళలో ఎలా డెలివరీ చేస్తాం. నార్మల్ గా ఎక్కువగా ఏంటంటే అనీమియా ఉన్నప్పుడు ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నార్మల్ డెలివరీ చేస్తున్నప్పుడు డెలివరీ మనం ట్రై చేయొచ్చు నార్మల్ డెలివరీ, కానీ ఎవరైనా లేబర్ పెయిన్స్ లో వచ్చారనుకోండి మనం నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం, బట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయంటే బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. యూట్రస్ మామూలుగా గర్భసంచి అనేది బేబీ డెలివరీ అయ్యి మాయే డెలివరీ కాగానే కాంట్రాక్ట్ అయిపోవాలి, సఫిషియంట్ కాంట్రాక్షన్ కి రావాలి, సైజ్ చిన్నబడాలి. కానీ అలా అవ్వకుండా ఉండడం వల్ల ఎక్కువగా రక్తస్రావం అవుతుంటుంది. ఆ రక్తస్రావాన్ని మనం తగ్గించాలి అంటే ఆ రక్తస్రావం అనేది చూసుకుంటూ ఉండాలి మనము. అది అదొక్కటే మెయిన్ కాంప్లికేషన్ అనీమియా వల్ల ప్రెగ్నెన్సీ టైంలో. అంతేగాని బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల సిజేరియన్ అనేది మాత్రం ఆప్షన్ కాదు, మనం నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోవచ్చు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ యాప్ట్ గా చేసుకుంటే సరిపో.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో

0: సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్, సరస్వతీనగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించిన సూచనలు విన్నారు.

ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: cabinet also clears four laning of Muzaffarpur Sitamarhi Sonbarsa section of NH22 in Bihar. Union Home Minister Amit Shah to chair Southern Zonal Council meeting at Kovalam in Tamil Nadu this morning. Fourth round of India-Singapore Ministerial Roundtable to be held in Singapore today. Bangladesh to go to polls today to elect a new president. US President Donald Trump declares economic warfare against Iran, threatens economic punishment for any country helping Tehran. And Indian women's team to take on England in their final Pool D match of FIH Hockey World Cup in Amstelveen this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా దోమ ముద్దాడిన వేళ పాటలతో కూర్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
2: ఏంది ఏదో చప్పుడిన పడుతుంది అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, వర్షాకాలం కదా. వర్షాకాలం అంటే చాలా బాధలు ఉంటాయి. మీకు తెలియని ఏముంది, పల్లెటూళ్ళలో అయితేనేమో అంత రోడ్లన్నీ మట్టితో ఇదైపోయి ఉంటాయి. ఇక సిటీలు పట్టణాలు అయితేనేమో నాలుగు దిక్కుల నుంచి వచ్చినటువంటి అమెరికాల నుంచి వచ్చినటువంటి వాసన, చెత్త, చెదారాలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఇబ్బందులు అనుకోండి వర్షాకాలం అంటే. అయితే కానీ వర్షాకాలం అంటే ఇబ్బందులున్నా చాలా మేలు కూడా ఉంది కదా. వర్షాలు పడుతున్నాయి కదా, మరి మనకి మంచి పంటలు పండి మంచిగా ఈ 5,000 మన నోట్లోకి వెళ్తాయి, లేకపోతే మనం ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది. సరే, ప్రతి దాంట్లో కొన్ని మంచి చెడులు అనేటువంటివి ఉంటాయి. సరే, మనం అన్ని పాజిటివ్గా తీసుకుంటే చాలా మంచిది అనుకోండి. అయితే వర్షాకాలం అంటే చాలు కొంచెం భయం వేస్తుంది అనడంలో మాత్రం సందేహం లేదు. ఎందుకు అంటే దోమలు అవి ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు, కానీ ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు మంచిగా పెట్టబెట్టి దర్దుకొని మన ఇళ్లలోకి వచ్చి మంచిగా తీసేసి కూర్చుంటాయి. ఫోన్లే ఉండనిద్దాం అని వాటిని ఉంచుకుందాం అనుకో, ఇంకేముంటుంది? మనని కూర్చొనివ్వవు, నిద్రపోనివ్వవు, ఒక చెడు కూడా ఆడుతుంటాయి అనుకోండి. ఇది మీకు అనుభవమే కదండి. సరే, ఈరోజు అసలు ఈ దోమల దండుతో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, అసలు వీటి చరిత్ర ఏంది ఒక్కసారి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు మీరు? నాతో పాటు మీరు రెడీగా ఉన్నారు కదా తెలుసుకోవడానికి. ముఖ్యంగా ఏం లేదండి, ఇందులో దాదాపు 2,500 రకాలు ఉంటాయి దోమలు. ఏ నమ్మలేకపోతున్నారా? నేను నిజమే చెప్తున్నానండి, 2,500 రకాల దోమలు ఉన్నప్పటికీ ఇందులో మన పాలిట శత్రువులు మాత్రం ఒక తెగ చెందినటువంటి వాటి. ఆ ఒక తెగ ఏంటంటే కులిసిడే అనే కుటుంబానికి చెందినటువంటి తెగ. సరే, ఈ భాషలతో మనకెందుకు కానీ ఈ 2,500 పైగా రకాలుగా ఉండేటువంటి దోమలలో అనాఫిల్స్, ఈడీసు, క్యూలెక్స్ ఇలాంటి దోమలు ఇవి చాలా మరి మనిషికి కీడు చేస్తాయి. అయితే మళ్ళీ ఇందులో అన్ని దోమలు మనకు కీడు చేస్తాయి అని అనుకుంటే తప్పు. ఇందులో కేవలం ఆడదోమలనే చూడండి, అవి మాత్రమే మనల్ని కుడతాయి. ఇంకా మగ దోమలు మాత్రం చాలా మంచివండి, పాపం అవి ఎవరి జోలికి పోవు. అవి ముఖ్యంగా చాలా బుద్ధిగా మొక్కల్లో తేనెని, కాండాల్లో ఉండే స్రవాన్ని తాగేసి సర్ది పెట్టుకుని ఉంటాయి. అయితే ఆడదోమలు మాత్రం అమ్మో వాటి తంట అంతా ఇంత కాదు, ఎందుకంటే అవి మన రక్తాన్ని పీల్చుకుంటాయి. సరే, ఇంతలో ఒక మంచి పాట విందాంలేండి.

అమ్మయ్యా, ఇంకా ఈ దోమలు బెడద మనకు తప్పదు కాబట్టి. అయితే ఈ దోమలు మరి ముఖ్యంగా ఆడదోమలే మనం కుడతాయని అన్నాం కదా, ఎందుకు ఈ ఆడదోమలు మనం కుడతాయి అని అంటే, ఈ ఆడదోమలు తమ సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఇవి సంతానాన్ని ఉత్పత్తి చేయాలి అంటే మన రక్తంలో వాటి గుడ్లకు అవసరమైనటువంటి పోషక పదార్థాలు దొరుకుతాయంట. ఇంకేముంది, గుడ్లను పెంచుకోవాలి అంటే మన రక్తం అవి తాగాల్సిందే. ఇక అందుకే ఏం చేస్తాయి, అవి మన పైన దాడి చేస్తాయి. ఈ దోమల ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అని ఒకసారి మనం తెలుసుకుంటే, ఒక్కో దోమ ఒక్కసారి 200 గుడ్లను పెడుతుంది. నమ్మతలేరా, మన కోడి అయితే ఒక గుడ్డు పెడుతుంది, బాతు అయితే ఒక గుడ్డు పెడతా అనుకుంటున్నారా? ఒక్క దోమ ఒక్కసారి 200 గుడ్లు ఒకేసారి పెట్టగలుగుతుంది. అయితే ఇవి 48 గంటల్లోనే అన్నీ కూడా లార్వా దశకు చేరుకుంటాయి, అంటే దాదాపు పిల్ల దశకు చేరుకుంటాయి. ఇక అతి తక్కువ కాలంలోనే ఇవి ఏమైపోతాయి అంటే మొత్తం దోమలుగా మారిపోతాయి. సో ఈ దోమల సంఖ్య అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. క్షణాలలో క్షణాలలో మనకు అనిపిస్తుంది 100,000 దోమలు అబ్బా ఎటు నుంచి వస్తున్నాయి అనిపిస్తుంటాయి. ఇవి అలా కొన్ని 100 దోమలు 1,000 దోమలు 200 గుడ్లు కనుక పెట్టి వీటిని పిల్లల్ని చేసేస్తే మరి మన జనాభా కంటే వాడి జనాభా ఎక్కువైపోతుంది. అందుకనే మన చుట్టూ ఒక 10-20 తిరుగుతూ ఉంటాయి ప్రతి మనిషి చుట్టూ. మనమే 100 కోట్లు అనమాట, అవి 20 కోట్లు ఉంటాయి. అంచనా వేసుకుంటే భయం వేస్తుంది కదండి. మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అసలు ఇవి ఈ గుడ్లు ఎక్కడ పెడతాయి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ముఖ్యంగా మన అశ్రద్ధ వల్లనే ఈ గుడ్లు పెట్టడానికి వీటికి అవకాశాలు ఎక్కువ దొరుకుతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే, ఇవి మురికి గుంటలు, కాలువలు, ఎక్కడైతే నీరు నిల్వ ఉండే ప్రాంతాలు ఇక్కడ గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఎక్కువ. అయితే నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి అని మీరు అనుకుంటారా? ఏముంది, మన ఇంట్లో ఏదో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటే ఇరిగిపోయింది ఉంటుంది, అదో మూల పడేస్తాం. ఇట్లా 4 చినుకులు పడ్డాయంటే అందులో కొన్ని నీళ్లు నిలుస్తాయి. అట్లాగే కొబ్బరి చిప్పులు అలా ఎండకని పడేస్తాం, అవి ఎండుతాయి, వర్షం వచ్చినప్పుడు నానుతాయి, నాన్న దాంట్లో నీళ్లు కూడా నిండుతాయి. నీళ్లు దాంట్లో మంచిగా 4 దోమలు కూర్చుంటే గుడ్లు పెడితే 1-2 అంటే 4 దోమలు అంటే 800 గుడ్లు పెట్టేస్తే 800 పిల్లలు అయిపోతాయి. ఆ 800 పిల్లలు ఇంకేమైంది, 2 రోజుల్లో ఇంకా 600 పిల్లలు తయారు చేస్తాయి. ఇట్లా ఎంటనే వాడి యొక్క సంఖ్య పెరిగిపోతుంది. సో దాని ద్వారా ఎటు చూసినా దోమలు దోమలు దోమలు అంటుంటాం. అయితే ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, నమ్మలేని నిజం, ధైర్యంగా వినండి. ముఖ్యంగా ఏంటంటే, ఈ ఒక్క గుడ్డు, మామూలుగా గుడ్డు కోడిగుడ్డు అయితే 8 రోజులు ఫ్రెష్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు, 1-2 నెలలు అనుకుంటాం అంతే కదా, అదే అది చేదైపోతుంది పాడైపోతుంది అనుకుంటాం. కానీ ఒక్క దోమ గుడ్డు 5,000 సంవత్సరాలు తాజాగా ఉంటాయట. అమ్మయ్యా ఆశ్చర్యంగా ఉంది కదా. దోమల గురించి చెప్తుంటే గిట్లనే ఉంటుంది కానీ, ఇగో మా మనమడు అంటాడు ఊకే, ఏంది తాత నీ బుగ్గ మీద మంచిగా వచ్చి కూసుని ఇట్లా మంచి గోక్కుంటూ ముద్దిస్తుంది దోమ, అంత ముద్దు చేసి లవ్ చేసి ముద్దిస్తే టప్పన కొట్టి చంపుతావేందే అంటాడు.

ఏమాట కామాటే చెప్పుకోవాలా, మీకు ఇంకో విషయం చెప్పాలా. ఏంటంటే దోమలకి కంటి చూపు చాలా తక్కువ, అయితే ఇవి మనల్ని ఎలా గుర్తుపడతాయి అని మీ డౌట్. అదే కదా. అవును, ఆ డౌట్ మీకెట్లా వచ్చిందో నాకు కూడా వచ్చింది, కాకపోతే నాకు సమాధానం తెలుసు మీకు తెలియదు అంతే. సరే, సమాధానం మీరు కూడా చెప్పమంటున్నారు కదా. ఆ చెప్పేస్తాను, ఏం లేదు. ఇప్పుడు మనం వదిలేటటువంటి బొగ్గు పులుసు వాయువు అంటాం కదా, గదేవై. ఇప్పుడు మనమంతా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకి వదులుతాం. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మాత్రం అవి పసిగట్టేస్తాయి. ఎట్లా పసిగడతాయంటే, మనం గాలి పీల్చుకొని గాలి బయటకు వదిలేసరికి ఆ వదిలిన గాలిని 60 అడుగుల దూరం నుంచి అది గుర్తుపట్టేస్తుంది. అమ్మో, నరవాసన నరవాసన అనుకుంటూ ఎంటనే మన చుట్టూ చేరుతాయి, చక్కగా వాల్తాయి, బుగ్గ మీద కూర్చుంటాయి, కాళ్ళతో దువ్వుతాయి, చక్కటి ముద్దిస్తాయి, మన రక్తాన్ని పీల్చి ఆకలి తీర్చుకుంటాయి. ఆ రకంగా అవి మనం గుర్తుపడతాయి. అయితే వాతావరణం వేడిగా ఉందనుకోండి, అంటే ఇప్పుడు పగటి పూట ఇట్లా మంచి గంటలు కొడుతున్నాయి అనుకున్నాను, అప్పుడు దోమలు చాలా మజా చేసుకుంటాయి. దోమలకి ఇక పండుగ అంటే పట్టపగలు ఎండకూడదు, దోమలకి ఏం పండుగ అనుకుంటున్నారా? అదే చెప్తున్నా కదా మరి. ఎందుకంటే అన్ని గడ్డి చాటుకి నీడ చాటుకి వెళ్ళి మంచిగా హాయిగా పడుకుంటాయి. సాయంత్రం అయిందంటే చాలు, మళ్ళీ అవి అలారం పెట్టుకున్నట్టు ఇంకా అన్ని లేస్తాయి. లేచేసి ఇక మన కోసం వెతుకుతూ ఉంటాయి. మనం ఎక్కడెక్కడ ఉన్నామో వెతికి పట్టుకొని మన రక్తాన్ని పీల్చుకుంటాయి. దోమలు మనం కుట్టడం వల్ల మనకి మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, బోదకాలు, మెదడు వాపు, ఇలా అనేక రకాల వైరస్ జ్వరాలు అనేటువంటి మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.

అందుకనే దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమల బారి నుండి ఎట్లా రక్షించుకోవచ్చు? వర్షాకాలంలోనే దోమలు ఎక్కువ పుట్టినరోజులు జరుపుకుంటాయి, బర్త్డేలు చేసుకుంటాయండి. నవ్వుతున్నారా? ఎందుకు అంటే అవి వర్షాకాలంలో కదా వాటి పుట్టుకు ఎక్కువ, నిల్వ నీరు దొరికేది ఎక్కువ, అట్లాగే ఆ గుడ్లు పొదిగేది ఆ కాలంలోనే ఎక్కువ. అందుకే మన ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న నీటి కుంటలు, నీటి నిల్వలు ఎక్కడుంటే అక్కడ అవి వెంటనే ఆ వాతావరణం అలుకుంచగానే పిల్లలుగా మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి వాటి పుట్టినరోజులు వర్షాకాలంలో ఎక్కువ జరుగుతాయి అని చెప్పింది నిజమే. ఇక మరి మనం ఏం చేయాలి అంటే, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ గుంతలు కానీ నీళ్లు నిల్వ ఉండకుండా ఫస్ట్ చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే, చీకటి పడుతుంది అంటే చాలు, మనం ఆ సమయంలో వెంటనే కిటికీలు, ఇంటి తలుపులు అన్ని మూసేయాలి దోమలు రాకుండా. అట్లాగే చాలా మంది పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం, కొన్ని డార్క్ కలర్, ఎందుకంటే ఎక్కువ మాసిపోకూడదు అనే ఉద్దేశంతో డార్క్ కలర్ ప్యాంట్లు, షర్ట్లు, నెక్కలు, అంగీలు వేసుకుంటారు. అయితే ఈ ముదురు రంగు ఏవైతే ఉన్నాయో ఇవి దోమలు గుర్తుపడతాయి. అంటే బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ఇలాంటి కనబడ్డాయి అనుకోండి, అవి వెంటనే వచ్చేసి చుట్టుముడతాయి. అందుకని సాయంత్రం పూట లేత రంగుల దుస్తులు వేసుకున్నట్టయితే అవి మన దరి చేరవు. ఇక ఇంకో చిట్క ఏంటంటే, వెచ్చదనాన్ని, చెమట వాసనను ఇవి ఎక్కువ ఇష్టపడతాయి. కాబట్టి ఆటలాడి ఎవరైతే వస్తారో వచ్చాక తప్పకుండా వెంటనే స్నానం చేయడం చాలా ఉత్తమం, దోమల నుంచి కాపాడుకోవచ్చు. ఇంక ఇదే కాకుండా వారంలో చాలామంది ఏంటంటే రోజు తలస్నానం చేసే అలవాటు ఉండదు, వారంకోసారి చేస్తూ ఉంటాం, అలా చేయకూడదు. వారంలో క్రమం తప్పకుండా కనీసం 2 సార్లున్న తలస్నానం చేయాలి. ఎందుకు అంటే దోమలు మీరు అప్పుడప్పుడు గమనించి ఉంటారు, ఇంటి బయట నిలబడి మాట్లాడుతూ ఉంటే మన జుట్టు మీద దోమలు తిరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే జుట్టు పైన ఎక్కువగా మనం చెమట పట్టి ఉండడం వల్ల ఆ చెమట వాసన వాటికి వస్తుంది కాబట్టి ఆ తలపైన చెక్కలు కొడుతూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా శుభ్రంగా స్నానం చేసినట్టయితే వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండొచ్చు. ఇక దోమల బెడద తీవ్రంగా కనుక ఉంటే ఒంటిపై అవి ఎక్కడ కుట్టే అవకాశాలు ఉంటాయో అక్కడ మనము ఏదైనా చెదరుతో కప్పుకోవాలి. లేదంటే ఈ మధ్య రకరకాలైనటువంటి పేస్ట్లు వస్తున్నాయి, వాటిని మనం ఒంటికి పూసుకున్నట్టయితే ఆ వాసనకి దోమలు మన దగ్గరికి రావు. అట్లాగే నీటిలో కర్పూరం కలిపి ఒక గిన్నెలో ఉంచి అది గది మధ్యలో కనుక పెట్టినట్టయితే ఆ వాసనకి కూడా ఈ దోమలు అనేటువంటి రావు. ఇక ఇవే కాకుండా దోమలు రాకుండా మరి రకరకాల కాయిల్స్ వాడుతూ ఉంటాం, అట్లాగే రకరకాలైనటువంటి హాని కలిగించే రసాయనాలు కూడా వాడుతూ ఉంటాం. కనుక వీటిని మోతాదుకు మించి వాడకుండా ఉండడం మంచిది. ఇక ఈ దోమల్ని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని వాడచ్చు, లేదంటే కిరోసిన్ తీసుకొని మనం చుట్టుపక్కల ఉండే మొక్కలపైన పిచికారీ చేసినట్టయితే ఆ దోమల గుడ్లన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడు ఆ దోమలు కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మురికి కాలువలలో ఈ కిరోసిన్ లాంటిది పోసినట్టయితే ఈ దోమలు ఆ కిరోసిన్ తెట్టపైన గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నిద్రపోయేటప్పుడు దోమతెర ఒకటి కట్టుకొని దాంట్లో దూరి దోమలకి గుడ్ నైట్ అని చెప్పి మీరు హ్యాపీగా పండుకోవచ్చు.

0: విన్నారు కదా, అదండి దోమల కథ. మరి దోమల నివారణకు కృషి చేస్తారు కదా?
1: మీరు ఇంతవరకు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా దోమ ముద్దాడిన వేళ పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం అందించిన వారు మానేటి భూమేశ్వర్.

సమయం 9 గంటలు. హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066, 8462245066. ఈ నంబర్కి మీ పేరు, ప్రాంతం వివరాలు, సినీ గీతం టైప్ చేసి పంపించండి. మీరు కోరిన సినీ గీతాన్ని నేను వినిపిస్తాను. కార్యక్రమంలోని మొదటి సందేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం కులగోత్రాలు చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: డాక్టర్ ఏ వనిత,
10: కంటిపై పొర కులికి మండలి ఆపరేషన్.
9: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
10: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
9: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
10: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
9: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
9: 24 గంటలు అత్యవసర సేవలు.
10: NABH గుర్తింపు.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: డాక్టర్ బలరామ్ జాదవ్,
9: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
10: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
9: డాక్టర్ బలరామ్ జాదవ్,
10: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
9: ఖలీల్వాడి, నిజామాబాద్.

కార్యక్రమంలోని మరో సందేశం. జీవనజ్యోతి చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, రియాన్స్, హన్మహిత్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం జీవనజ్యోతి చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడింది. గీతరచన ఆచార్య ఆచార్య నారాయణరెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరో సందేశం. ఏవండోయి శ్రీవారు చిత్రం నుండి పాటను వినిపించమని కోరిన శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీజ్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం కార్తీక్ కేఎస్ చిత్ర గానం చేసిన ఈ గీతం విందాం.

మరో సందేశం. హైదరాబాద్ వనస్థలీపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, భద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, దస్తగిరి, సంధ్య వీరి కోసం ప్రేమించుకుందాంరా చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. మా ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. కొత్త శ్రోతల కోసం మరోసారి తెలియజేస్తున్నాను, 8462245066.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిత్రం సినిమా నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు హఫీజుద్దీన్, షాను, తరాన్నం, టబ్బు, ఖనత్, ఖతీజా, ఖుల్లుద్, తనాజా, రయాన్. వీరు అర్గుల్ మండల్ జక్రాన్పల్లి నుండి. వీరి కోసం చిత్రం సినిమా నుండి ఈ పాటను విందాం.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

కార్యక్రమంలోని మరో సందేశం, ఆత్మబలం చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, గౌడ, కెంపెం వీరు ఆత్మబలం చిత్రం నుండి పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను విందాం.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలకు గమనిక, ఈ నెల 21వ తేదీ అనగా రేపు శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం, అగ్ని సమాధి చిత్రం నుండి మాకోసం పాటను వినిపించండి అంటూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత్, నవనీత, నిఖిత, నితిన్ కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మరో సందేశం, అల్లుడు గారు చిత్రం నుండి మా కోసం పాటను వినిపించండి అంటూ ఆర్మూర్ నుండి రాధా, కుమారస్వామి, రియాన్ష్, సహర్ష వీరందరి కోరికపై అల్లుడు గారు చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: శ్రోతలకు గమనిక, ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఇంకా అదే రోజు అనగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం, వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెరలు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కార్యక్రమంలోని మరో సందేశం, చెల్లెలి కాపురం చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై చెల్లెలి కాపురం చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: అంతేనా?
1: శ్రోతలకు చివరగా గమనికలు. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. అలాగే 23వ తేదీ ఉదయం 8 డాక్టర్ టి. శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి. శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ఇంతటితో హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:00 కావస్తుంది. కాసేపట్లో మారుతున్న పరిస్థితుల్లో పైపుడు నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 2324085252, మరో నంబర్ 2324085353, మరో నంబర్ 2955092 నంబర్లకు కాల్ చేసి పైపుట్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులను కలవడంతో పాటు 26వ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని 30న హైదరాబాద్ రానున్నారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖను వివరణ కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నిన్న సోకార్డ్ నోటీసు జారీ చేసింది. రాష్ట ప్రణాళిక సంఘ ఉపాధ్యకుడు చిన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులు ఇచ్చింది. 3 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో 2 వసతి గృహాల నిర్మాణానికి 7.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిని బాలురు బాలికలకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తారు. ఒక్కో దాంట్లో 500 మంది ఉండేలా 2 నిర్మించనున్నారు. దేశ రాష్ట ఇంధన భద్రతకు సింగరేణి తగినంత బొగ్గుతో పాటు హరితయంత్రం అందిస్తుందని సీఎండి బుద్ధప్రకాష్ తెలిపారు. దేశంలో బొగ్గు విద్యుత్కు మరో 4 దశాబ్దాల డిమాండ్ ఉందని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వందే మాతరంలో తొలి 2 చరణాలే పడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడానికి బీజేపీ తప్పుపట్టింది. వందే మాతరంపై 1937లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్త ముస్లిం లీగ్గా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రివేది విమర్శించారు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే హెచ్చరించారు. పారదర్శకత కోసమే తెచ్చిన ఈ విధానంలో అక్రమాలు తక్షణమే గుర్తించగలమని, మ్యూచువల్ ఫండ్లు సహా మార్కెట్ వర్గాలు దీన్ని స్వీకరిస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 ధృవీకరణ లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలున్నట్టు FIH గుర్తించడంతో దేశంలో తొలి కేటగిరీ 1 ఆస్ట్రోటర్ హాకీ మైదానంగా ఇది నిలిచింది. ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. రాష్టంలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడు నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా సిలిండర్లను నిల్వ

0: చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జీ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ అంటే ఏంటి? పిఎన్జీకి ఎల్పిజీకి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
1: నమస్తే మేడం.
0: ఓమేశ్వర్ గారు, పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
1: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండింటి జాయింట్ వెంచర్తోని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
0: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
0: ఎస్, మాట్లాడండి సార్.
2: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతున్నారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేట లో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైప్డ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది నాకు కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్ ఇవ్వట్ల. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్ రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి ఓ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
0: రామకృష్ణ గారు, మీరు 8106977495. హలో
2: హలో,
0: మీకు ఒక నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 8106977495. దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701 ఇది హెడ్ ఆఫీస్ నంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
1: హలో హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్ జనరేట్ కాకపోవచ్చండి. ఈ కాంటాక్ట్, ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి, 0402323407 మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 0402323407 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మరి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేపురం మండలం ఒడ్డుపర గ్రామం అండి మాది.
0: మాట్లాడండి.
3: అంటే మా పల్లెటూరులకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైప్ లైన్ నేచురల్ గ్యాస్ అండి?
1: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరుకి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఉక్కుత ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
0: హలో హలో సార్, అసలు పిఎన్జీ అంటే ఏంటి సార్? పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జీ అంటే ఏంటి
1: మేడం? పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటే నేచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై

0: చేయడాన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్లో మ్యాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి. అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజీతో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: సార్? నా పేరు నూకెళ్ల కొండబాబు, బొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన కాయలింగ్ గురించి చేస్తుంటాను సార్.
0: చెప్పండి సార్.
2: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలోంచి ఇస్తుంటారు కదా?
0: అవునండి.
2: అయితే భూమిలోంచి ఇస్తున్నప్పుడు ఒకవేళ ముందు ముందు తగ్గినప్పుడు ఏమైనా బ్లూ అవుట్ అవుతుందని, లేకపోతే ఒకవేళ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా ఏంచుకోలేదండి.
0: అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్ లో సరఫరా చేస్తాము. తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్ లో ఉంటుందండి, చాలా తక్కువ ప్రెషర్ లో ఉంటుంది కాబట్టి మీకు మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి, మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్ గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలాన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
3: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: సార్, నాకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ రోజు వచ్చే రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో,
0: చెప్పండి.
3: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: చెప్పండి.
3: ఇది గ్యాస్ సిలిండర్ కదా, చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్ కి? ఇది లాస్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్ మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్ లో మోర్ దెన్ డబుల్ అయిపోయింది.
0: హలో హలో చెప్పండి సార్. హలో,
1: కాల్ కట్ అయింది. హలో, మీరు ఆన్సర్ చేస్తారు?
4: నమస్కారం
0: సార్.
4: హలో
1: హలో
4: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
4: నా పేరు దేశబోయిన రవి, మాది గోన్గోపుల.
1: చెప్పండి
4: మేడం, ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
0: మేడం? సార్, మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
4: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
0: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి మీ ఏరియాకి ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ
4: అవుతుందండి.
0: గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్
4: నంబర్ అన్నా ఏదైనా వెబ్సైట్ అన్నా ఉన్నా
0: సార్? మీరు ఎక్కడి నుంచి చెప్తున్నా, ఎక్కడి నుంచి
4: మాట్లాడుతున్నారు? నిజామాబాద్ జిల్లా సార్.
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి MNGL అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న MNGL కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్ లో MNGL కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి. ఏమండి
4: ఎక్కడ సార్ అది నిజామాబాద్ లో? ఒకసారి ఫోన్ నెంబరు లేదా?
1: హలో మేడం, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం.
3: అయితే మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్కే పరిమితం అవుతుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి, ప్రతి ఇంటికి పైపు నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలి అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
3: కొంచెం నాకు సిటీ పెట్టండి, ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్, దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
3: ధన్యవాదాలు సార్,
0: థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో, శుభోదయం మేడం.
1: శుభోదయం అండి.
3: కావలడల గ్రామం చహోబిడ వెంకటేశ్వర్లు.
1: మాట్లాడండి, చెప్పండి.
3: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
1: నమస్తే అండి.
3: మాది నెల్లూరు జిల్లా మేడం.
1: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
3: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అదే కదా,
1: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా? మీరు వింటున్నారు పైప్డ్ నేచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపు నేచురల్ గ్యాస్, పీఎన్జీ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2024085329 5509 2359 ఈ నెంబర్కి కాల్ చేసి పైపు నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సత్యశ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
1: చెప్పండి.
3: ప్రైస్ గురించి అడిగానండి, స్టార్టింగ్ నేను
1: చెప్తారు.
3: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది. 53 రూపీస్ 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు
0: సార్. మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిది ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి,
5: నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్.
1: చెప్పండి,
5: ఈ పైపుడు గ్యాస్ వల్ల జరిగే లాభాలు, నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైరాబాద్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
0: సార్,
5: థ్యాంక్ యూ.
0: మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటని చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధర, ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా, నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రాజు అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి రాజు గారు.
6: హలో,
1: చెప్పండి, వింటున్నారు సార్?
0: చెప్పండి సార్. రాజుగారు చెప్పండి, వినబడుతుంది.

0: సార్, ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి? అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది? అంటే ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
1: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: సార్,
1: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి, 8106977495, 0402323-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి, 20, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి, 0402323-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు అండి. హలో
0: సార్,
3: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
0: త్రిమూర్తులు గుప్త గారు,
3: చాలా మీతో మాట్లాడి మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగినట్టున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకొక వచ్చి ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అవి అందరికి తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు అవి ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని వైపు దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు అవి ఎలా ఉంటాయి కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరఫున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాసి మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలు సమాధానాలు ఇవ్వండి మీరు, నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
1: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ను సంప్రదించవలసిన నంబర్లండి, 0884233326. ఈ నంబర్కు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావాల్సిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత

0: కూడా స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
1: మీకు క్వశ్చన్ అడగండి సతీష్ కుమార్ గారు.
2: మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేశారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయితే అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైప్ నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్?
2: అవునండి అవునండి అవునండి. వేసి వాళ్ళు ఎవ్రీ 4 లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: ఫోన్-ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో
2: జరుగుతుంది.
1: మీ అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియచేస్తారండి. ధన్యవాదాలండి. హలో
3: మేడం, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సామమూర్తి అండి, నేరడ్మెట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
0: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకు ముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయండి, 8106977495 లేదా 8108106977495 లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి, 0400 2323 4701. మీరు ఈ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుందంటేనే మీకు క్లియర్ గా చెప్తారండి అది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: హలో
1: చెప్పండి అమ్మా. ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొనే శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852 2324-0853 2955-0923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
1: ఓకే,
5: కొన్ని సిటీలలో మనకి కొత్తపల్లి ఇంకా ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ

0: హలో,
1: హలో,
0: చెప్పండి.
1: కూడా కొన్ని పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం వస్తే బాగుంటుంది
0: సార్. అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్, ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజీతో పోలిస్తే, ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ ఎంత వరకు మనం ఆదా చేసుకోవచ్చు?
0: మనం ఎల్పిజీతో పోల్చుకున్నట్లయితే అండి, మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే, హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజీతో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజీతో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజీతో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజీతో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అలవాల్ దగ్గర మాట్లాడుతున్నామండి.
2: ఓకే, చెప్పండి మీ క్వశ్చన్.
0: చెప్పండి.
3: మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
0: సార్, మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే, మా కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. 8106 9 9 7 7 4 9 5 4 9 5. ఇంకొక నంబర్ కూడా ఉంది, చూసుకోండి. 040 హలో
3: 040 2323 2323 47 47 01 01.
0: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ లో ఉంటుందండి. మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి, ఈ నంబర్లకు కాల్ చేసి, మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తేను, మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: మేడం, సార్, ఇది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
0: ఓకే,
4: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
0: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
4: ఖైరతాబాద్, ఆనందార్ కాలనీ.
0: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే, మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వొచ్చండి.
2: హలో,
5: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరు?
5: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
0: చెప్పండి సార్.
5: ఓకే అండి. ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు, రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ దీన్ని ఎవరు, ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
0: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజీలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో, అలాగే మన పైప్డ్ నేచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మర్చిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది.

0: స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కంటైన్ అని ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని ఓపెన్ క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజి అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ లేదైనా కిటికీలు ఉన్నా కానీ కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్ హైదరాబాద్.
1: చెప్పండి సార్.
2: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హైరైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ అన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ 8 ఫ్యామిలీస్ ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు ఐసోలేటెడ్ బ్యాంకులు అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా. సో ఇప్పుడు మీకు పైప్ లైన్ అంటే మేము హైరైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ 8 ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డి, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడ నుంచి మాకు మేము పైప్ లైన్ కాలేయడం ఛాన్స్ ఉంటుందా?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా నేను హైరైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే డీసీయూ ద్వారా అయితే హైరైజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హైరైజ్ బిల్డింగే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ 8106977495కు కాంటాక్ట్ చేయండి. కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
2: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నార్ కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
0: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం, నేను హైదరాబాద్ రామాచారపురం విజయకాంత్ మాట్లాడుతున్నాండి. హలో
1: చెప్పండి రామాచారి గారు.
3: అయితే ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాచర్ ట్యాంక్ సరిక్ లో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది టైం పడుతుందా?
0: సార్, ఎన్ఎండిసి మాసాప్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
1: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2945 3295 ఈ నెంబర్కు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: హలో
1: హలో
4: మేడం నమస్తే అండి.
1: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: లింగమూర్తి గారు.
0: సార్, పైపుడ్ న్యాచ్

0: నేచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనుమకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హనుమకొండ కూడా ఇస్తారండి, ప్రతి చోటకు వస్తుంది. సార్, మీ దగ్గరలో ఉన్నటువంటి పైపుడ్ నేచురల్ గ్యాస్ వాళ్ళని సిజీడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
1: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
0: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లు గడి చేశారు కదా, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి, తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైపుడ్ నేచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
1: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైపుడ్ నేచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
0: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటండి, మెయిన్గా దీంట్లో మనకు నేచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: గారికి నమస్కారము. భారత్ పైప్ నేచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్లీ చాలా చక్కగా చెప్తున్నారు. హలో,
1: చెప్పండి, వింటున్నాం.
2: సత్యసాయి జిల్లా అది నుంచి మాట్లాడుతున్నాము. సో మా ఆంధ్రాలో సత్యసాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్? పైప్ నేచురల్ గ్యాస్
0: సార్, మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి, ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
0: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్తేనండి, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
3: ఓకే, అంటే మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
0: అంటే మీరు ఎలా అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
3: ఎల్పిజి అండి.
0: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
3: అవును.
0: పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
3: అవును, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
0: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి, పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ నేచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు
3: నా షిఫ్ట్ అంటే అది షిఫ్ట్ కదండి, హౌస్ షిఫ్ట్.
0: హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము

0: మళ్ళీ వేరే చోట
1: వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
0: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 5,61,000 లో ఉందండి మీది.
1: పద్మారావు నగర్ 5,61,000 అక్కడ వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి.
0: ఎంత టైం పడుతుంది, ఎంత టైం పట్టచ్చండి?
1: సరే దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్ షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చెల్లు, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాండ్ చేసే కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్లైన్లు కూడాను ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్లైన్ వేయాలనే ఆలోచనతో పైప్లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కొంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్ ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైప్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
1: చెప్పండి,
3: మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్, ప్లీజ్ కన్ఫర్మ్.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైప్ న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఉండదండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం. అల్వాల్ నుంచి అండి.
2: చెప్పండి.
4: ఇక్కడ నాకు 2 పాయింట్స్ అండి షాప్. ఒకటి ఎకానమీ అన్నారు కదా ఇన్సూరెన్స్, ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
1: చెప్పండి సార్, చెప్పండి మీరు.
4: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అండి, మాది వైచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
1: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది, ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్

0: డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ డాబాలు కానీ వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్ దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెషర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అవునండి, హలో చెప్పండి.
2: పైపు నాచు గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పిజి కన్నా ఇన్స్టాల్మెంట్ చార్జెస్ ఎంత పడుతుంది సార్? అన్నారు
0: సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం ప్లేస్ అండి?
2: సత్సాయి జిల్లా కదిలి పైపు నాచు గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు. అంటే ఎల్పిజి కన్నా చీప్ రేట్
0: అవునండి, ఎల్పిజి కంటే కూడా చీప్ గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది. బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం న్యాచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే న్యాచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా న్యాచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలో మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు, 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైపుడ్ నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది నేచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 మిల్లీమీటర్ డెప్త్లో మన పైప్లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు. ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు, వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్, ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800

0: 5996991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24/7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి, వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే, నా పేరు దీపక్ అండి, నేను ఇక్కడ కాప్రా ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి దీపక్ గారు.
2: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్ కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్, బట్ నా డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
0: సార్, ఇది మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నాయండి. మేము భాగ్నగర్ గ్యాస్ ప్రొవైడింగ్ ఇది మేము యూజ్ చేస్తున్నాం అండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపల్లి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లో అండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి వారి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు, ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు, అది పాటించట్లేదు. వాళ్ళ ఇష్టం, వాడు ఎప్పుడో వాడు 10th-15th వస్తుంది. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి, స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 months-3 months-4 months వస్తుంటది. అది ఈ మంత్ బిల్లు కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 months బిల్లు ఎరేజ్ అయిపోతుంది.
0: సార్, మీ ఇన్కన్వీనియన్స్ కి మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని, సజెషన్స్ని స్వీకరిస్తామండి, దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము, ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
1: చెప్పండి.
4: ఆల్రెడీ మా దగ్గర 10 years-15 years అవుతుంది పైప్ లైన్, ఆల్రెడీ కొన్ని మచ్చబలం లేచింది, కొద్దిగా మచ్చబలం కొన్ని ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు, అది ఎప్పటివరకు వస్తుంది అని అనుకున్నాము. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
0: సార్, ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలని ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495-0402323-4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-5996991కి కాల్ చేస్తే 24/7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ, గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
1: చాలా చక్కగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే.

0: థ్యాంక్స్ అండి మీకు, మీ ఆల్ ఇండియా రేడియో వారికి.
1: మీరింతవరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉన్నత విద్యారంగంలో భాగస్వామ్యాల లక్ష్యంగా పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి నెల 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో నిషేధిత భూముల పేరుతో రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22A దుర్వినియోగం, వస్తువుల పర్వంపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరకాల బహిరంగ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ వివాదానికి దారితీస్తుంది. దీనిపై కొండా సుస్మిత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఉల్లంఘనగా భావించిన టీపీసీసీ మంత్రి కొండా సురేఖ్కు నోటీసులు ఇచ్చింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్పూర్ సీట్లు భర్తీ అయ్యాయి. ఈరోజు మంతని, సిరిసిల్ల, పాలేరు కళాశాలలకు, రేపు వనపర్తి, హోస్కి, మహబూబాబాద్ హైదరాబాద్ క్యాంపస్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. సనత్నగర్ టిమ్స్లో రేపటి నుంచి ఇన్పేషెంట్ సేవలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవంలో సందర్శకుల వల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నివారణకు యాజమాన్యం ఫ్యూమిగేషన్ చేపట్టింది. పూర్తిస్థాయి చికిత్సలకు మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు, ప్రదర్శనలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు 10 రోజుల పెంపుకు అనుమతిస్తూ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు కట్టాలని స్పష్టం చేసింది. రోజుకు 5 షోలకు అనుమతిస్తూనే ఒక షో చిన్న సినిమాలకు కేటాయించాలని, థియేటర్లలో 25% నాన్ ప్రీమియం సీట్లు తప్పనిసరిని పేర్కొంది. ఎస్బీఐ బీఎస్బీడీ ఖాతాదారులకు 2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి తేనుంది. నెలలో 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. 5వ సారి చేస్తే 15 రూపాయల ఛార్జ్తో పాటుగా జీఎస్టీ పడుతుంది. ఏటీఎం, బ్యాంక్ శాఖలు, అలాగే ఏపీఏఈపీఎస్ ద్వారా తీసే డబ్బులతో పాటు డిజిటల్ లావాదేవీలకు ఈ పరిమితి వర్తిస్తుంది. సాధారణ ఖాతాలకు ఇది వర్తించదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సాధించారు. పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో గారెట్టాన్ చేతిలో ఓడి టోర్నీని నిష్క్రమించారు. ఇక మహిళల సింగిల్స్లో పివి సింధు 21-16, 21-17 తేడాతో వెన్ యూ జాంగ్పై గెలవగా, పురుషుల డబుల్స్లో ప్రత్యర్థుల వాకోవర్తో సాత్విక్ చిరాగ్ జంట నేరుగా ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 11:04 దాటి 35 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు మేటి గాయకులు.

ప్రొడ్యూసర్ గాయకులుగా తొలి అడుగులు వేస్తున్నప్పుడు ఉరువు తొలగించే లబ్ధ ప్రతిష్ఠలు ఒకవైపు, సంగీత ప్రియులు కూడా వారి పాటలకు గజ్జకట్టి చెందులేస్తున్న కాలం, మరోటి అనే తేడా కానీ మరో గాయకుని గొంతు వింటే బావును అనే భావన కూడా రానటువంటి కాలం, ఉద్దండులైన గాయకులు రాజ్యమేలుతున్న కాలంలో అభిమాన గాయకుని దీవెనతో నేపథ్య గాయకునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక ప్రత్యేక వరవడితో గాయకునిగా దూసుకెళ్తూ వచ్చారు నేటికి యువ గాయకులతో ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా గాన ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. మరి అంతలా సంగీత గాన ప్రవాహాన్ని తేనెల ఊటలను తన గలం నుంచి ఒలికిస్తున్న వారెవరో తెలుసుకోవాలన్నది కదా. ఎస్, తెలుసుకుందాం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గురువారం స్పెషల్. గాయకుల గురించి నాగూర్ బాబు అలియాస్ మను పరిచయం ఎక్కర్లేని ప్రముఖ నేపథ్య గాయకులు. అంతేనా అంటే తన ప్రతిభకు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలిస్తే బాగుంటుంది కాదు, అదే నిజం. ఎందుకంటే గానంతో, హుషారైన గీతాలతో స్టెప్లేస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మరి గొప్ప గాత్ర ధర్మం ఉన్నటువంటి ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగాడు చరిత్రలో నిలిచినట్లుగా ఎక్కడా లేదంటూ అంటూ పవర్ఫుల్ డైలాగును పలికించగల గొప్ప నటులు నాగూర్ బాబు గారు అలియాస్ మనో.

రంగస్థల నటులుగా పేరు తెచ్చుకుని నటులు కావాలనే కోరికతో ప్రముఖ దర్శకులు దాసరి గారి ప్రోత్సాహంతో సినీ నటులుగా తెరపై కనిపించారు. అలా రంగం రౌడితో పాటు 15 చిత్రాలకు పైగా ఆయనను నటులుగా మరి తనకు తానుగా ఎలా ఉన్నాను, ఏంటి తన నటన ఏంటి అని చెప్పేసి ఆవిష్కరించుకున్నారు. 1979 అప్పటి సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ వద్ద సహాయ దర్శకులుగా పనిచేశారు. ఆ తర్వాత స్వరచక్రవర్తి చక్రవర్తి గారి వద్ద సంగీత దర్శకత్వ వ్యవహారాలన్నీ తానే చూసుకునేవారు. ఆర్కెస్ట్రేషన్, తర్వాత వాయిద్యకారులను పిలవటం, తర్వాత గాయకులతో పాటలు పాటించడం, మొత్తం వ్యవహారాలని ఇవన్నీ కూడా తానే చూసుకునేవారు. అలా సంగీతం పట్ల, తర్వాత పాడే విధానం పట్ల, ఆ వైవిధ్యం పట్ల ఇవన్నీ నైపుణ్యాలని కూడా నేర్చుకున్నారు. అలా తన పాట ప్రయాణాన్ని మొదలుపెట్టారనమాట. అలా మెలకువలన్నీ తెలుసుకున్న తర్వాత అదే తరుణంలో 1984 కర్పూర దీపం సినిమాలోని ఒక మిక్స్డ్ పాటతో తన పాటల కెరియర్ని మొదలుపెట్టారు మనోగారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకులు మను గారి జీవిత విశేషాలు, ఆయన కలం నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 30,000కు పైగా పాటలు పాడిన మను గారు గమ్మత్తైన గొంతుతో స్వరాన్ని వినూత్నంగా మలిచి సరికొత్త వినోదాన్ని పంచి పటాసులు పేల్చారు. పాటల పరంగా ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఆయన పాడిన పాటలు ఒక రేంజ్లో క్రేజీని తెచ్చిపెట్టాయి, కెరీర్ను మరో కోణంలో చూపించాయి నేపథ్య గాయకులుగా.

తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ, తులు, కొంకణి, అస్సామీ భాషల చిత్రాలు కూడా తన గాత్రాన్ని అందించడమే కాకుండా దేశ విదేశాల్లో

మొత్తం దాదాపు లెక్కకు మించి, అంటే ఇప్పటి వరకు మరి ఆయన 4000కు పైగా కచేరీలు కూడా చేస్తూ తన సంగీత ప్రపంచాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ తనకు తానే సాటి అంటూ ఒక స్ఫూర్తివంతంగా కెరియర్ను కంటిన్యూ చేస్తున్నారు.

చిత్ర పరిశ్రమలో సక్సెస్కు ఒక మలుపు ఉంటుంది, కానీ గాయకులు మనోగారి విషయంలో మాత్రం ప్రతి పాట ఒక మలుపుగానే భావిస్తారు. ప్రేక్షకుల నాడి అభిరుచులు, తర్వాత వాళ్ల టేస్టుకు తగ్గట్లు, అలాగే సంగీత దర్శకులకు తగ్గట్లుగా పాడి మెప్పించడం ఆయనకున్నటువంటి గొప్ప స్టైల్ అన్నమాట. వ్యక్తిగతంగా కూడా చాలా సరదాగా సాగే జీవితం ఆయనది. పాటలు కూడా అలాగే సరదాగా అందరినీ అలరిస్తూనే ఉన్నాయి కూడా ప్రస్తుతానికి. మరి కవి భావం ఏదైనా సరే, రాగం ఏదైనా సరే, అలవోకగా పాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రతీక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, దీని గురించి ప్రముఖ ఫల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహా గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, ఇంకో నెంబర్ 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అది ప్రసారమవుతుంది. శ్రోతలు మరి గమనించాలి, నేపథ్య గాయకులుగా మనం మరి గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో నేపథ్య గాయకులు మన మనో గారి సినీ విశేషాలు మనం వింటున్నాం. ఆయన పాటల ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేపథ్య గాయకులుగా తనకు విలక్షణమైన రికార్డు ఉంది. ప్రతి అవకాశాన్ని విజయంగా భావిస్తూ వస్తూ ఉన్నారు మనో గారు. తన సినీ ప్రస్థానంలో సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ తొలి గురువు అయితే, ఆ తర్వాత చక్రవర్తి గారు జీవితాన్ని ఇచ్చారన్నమాట. ఆ తర్వాత కెరియర్ పరంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి తన గాత్రంలోని మరో కోణాన్ని చూపించిన సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారు. అలా తన సినీ కెరియర్ను పాటల పరంగా అటు డబ్బింగ్ కళాకారుగా, టీవీ వ్యాఖ్యాతగా, ఒక జడ్జిగా, ఇలా రకరకాల రియాలిటీ షోస్లో ఆయన ప్రత్యేకతను చాటుతూనే వస్తున్నారు. తనకు తానే పోటీ, నాకెవరు రారు సాటి అనే విధంగా మరి ఆ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారు. ఒకప్పటి ట్రెండ్ను ఆయన ఫాలో అయ్యారు, వారిని మెప్పించారు, అద్భుతంగా రాణించారు, అవార్డ్స్ రివార్డ్స్ తెచ్చుకున్నారు. ఈ ట్రెండ్కు తగ్గట్టు కూడా పాటలు పాడడం అంటే నిజంగా ఆయన గొంతులో చాలా చాలా వైవిధ్యం ఉంది, చాలా అద్భుతమైనటువంటి పవర్ ఉందని మనం అర్థం చేసుకోవాలి.

మనోహరు కెరీర్ మొదలుపెట్టాక కొందరు సంగీత దర్శకులు మంచి మంచి బాణీలతో గొప్ప పాటలు పాడే అవకాశమిచ్చారు, ప్రోత్సహించారు. ఎస్పి బాలుగారు కూడా శిష్యుడిగా మనోను ఎంతో ప్రోత్సహించి వెన్ను తట్టారు. భలే పాడావు అంటూ కితాబ్ కూడా ఇచ్చి మరీ అవకాశాలు ఇచ్చేలా చేశారన్నమాట. సినీ పాటలు అన్నాక మరి సంగీత జ్ఞానం ఉండాలి, ప్రతిభ లేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు తనకు. అలాగా సంగీతం పట్ల కూడా మరి పరిజ్ఞానం ఉండాలి అని కాదు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, సంగీత కుటుంబం అన్నమాట. సో అవన్నీ కూడా కెరియర్కి చాలా కలిసి వచ్చాయి. ప్రతిభ, సంగీతం, ఇంటి వాళ్ళ ప్రోత్సాహం, ఇండస్ట్రీలో ప్రోత్సాహం, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రతిభ లేకపోతే పాడే గొంతులు ఆ గమకాలు కానీ యూత్కు కావలసినటువంటి మసాల కానీ లేకపోతే పాటలను ఆదరించరు. కానీ ఇతనిలో అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ఆయన పాటకు ఇంకా కూడా ఫిదా అవుతున్నారు.

ప్రజెంట్ జనరేషన్ కు ఆయనేంటో అందరికీ తెలుసు. కారణం ఎన్ని రియాలిటీ షోస్లోనూ ఇంకెన్నో కచేరీలు అన్ని రకాల పాటలు పాడగలిగే సత్తా ఆయనకుంది. అన్ని భావోద్వేగాలను రసాలను పలికించి మెస్మరైజ్ చేయగలరు, చేస్తూనే ఉన్నారు కూడా. వృద్ధులకు పాడగలరు, అదే గొంతుతో కుర్రకారును ఊపగలరు. అలా అసాధారణ ప్రతిభ ఆయన సొంతం. తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకులుగా ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నారు. అలాగే పెళ్లి సినిమాలో హిట్ పాట పాడినందుకుగాను ఉత్తమ నేపథ్య గాయకులుగా ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఆయన కెరీర్లో మరి గాయకునిగా ఒక పెద్ద ప్రస్థానమైతే హీరో రజనీకాంత్ సినిమాలకు కొన్ని సంవత్సరాల నుంచి మరి డబ్బింగ్ అద్భుతమైనటువంటి గాత్రాన్ని అందించి అందరిని కూడా ఫిదా చేస్తున్నారు. ఇంకా తన యొక్క సక్సెస్ జర్నీని అందిస్తూనే ఉన్నారు. ఆయన జయత్రయాత్ర అలా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగాలని కోరుకుందాం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన గురించి మరి మనం కొన్ని విషయాలను, తర్వాత ఆయన గొంతు నుంచి వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ విన్నాం కదా, ఇది ఇవాళ్ళ గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

0: మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఈరోజు సింగర్ స్పెషల్.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్.
2: ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రీమంతుడు సినిమా కోసం సింహ గీత మాదిరి పాడిన పాటది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన రోజు ఈరోజు దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎంతో రోగ నిరోధకత కలిగిన మనిషి నిత్యం దోమలతోనే సహజీవనం చేస్తున్నప్పటికీ ఒక్క ఆ దోమకాటతో హఠాత్తుగా తీవ్ర జ్వరానికి గురై ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ఆ ఒక్క కీటకమే ఆడ ఎనాఫిలిస్ దోమ అని కనుగొని చెప్పి రుజువు చేసిన నోబెల్ బహుమతి గ్రహీత వైద్య శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ ప్రపంచం గర్వించదగ్గ అద్భుతాలను సృష్టించిన అత్యంత గొప్ప శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. సర్ రొనాల్డ్ రాయ్ది అత్యున్నత శిఖరం వైద్యశాస్త్రంలో. మలేరియా వ్యాధికి కారణమైన కీటకం ఆడదోమ అని కనుగొన్న రోజు ఈరోజన్నమాట. దాన్ని గుర్తు చేసుకుంటూ దోమల దినోత్సవంగా జరుపుతూ వస్తున్నాం. మరి ఈ సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్యశాస్త్రంలో చేసిన కృషిని చైతన్య స్ఫూర్తిగా తీసుకుందాం. మనం వారి మార్గదర్శకత్వంలో నడుద్దాం.

0: మీరు విన్న ఆ పాట నాయక్ సినిమా కోసం శంకర్ మహాదేవన్, రంజిత్, రాహుల్ నంబియార్ బృందం పాడిన పాట. అది మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసక అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు, అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి ఈరోజు దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్, ఆయన సక్సెస్ జర్నీ, ఆయన చేసిన

అనేటువంటి కృషిని మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత చెప్పినా తక్కువే. సార్ రొనాల్డ్ రాస్, ప్రఖ్యాత బ్రిటిష్ ఇండియా వైద్య శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి, సాహిత్య పిపాసి కూడా, రచయిత కావాలన్న తన అంతరంగ కాంక్షను ప్రక్కకు పెట్టి తండ్రి కోరిక మేరకు లండన్ వెళ్ళి మరి వైద్య విద్యను అభ్యసించారు. ఒక దోమ యొక్క జీర్ణాశయంలో మలేరియా పరాన్నజీవిని కనుగొని ఆ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, అది కూడా ఆడదోమ వల్లనే జరుగుతుందని, మరి అంతేకాకుండా భారతదేశంలోనే ఆయన ఈ విస్తృత పరిశోధనలు ప్రయోగాలు చేసి ప్రపంచానికి చెప్పి ఆ వ్యాధి నుండి రక్షణకు బాటలు వేసిన మహోన్నత శాస్త్రవేత్త ఆయన.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ గజనీ సినిమా కోసం హరీష్ రాఘవేంద్ర బాంబే జయశ్రీ పాడిన పాట అది. మనం సర్ రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధికి కారణమైనటువంటి కీటకాన్ని కనుగొన్నటువంటి రోజు ఈరోజు ఈ సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్యశాస్త్రంలో చేసినటువంటి సేవల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన చేసిన ఆ పరిశోధనకే నోబెల్ బహుమతి కూడా లభించింది. ఆయన పరిశోధనలో ఒక ఎత్తు అయితే భారతదేశంలో వైద్య రంగంలో చేసిన అధ్యయనాలు సేవలు మరో ఎత్తు. పైగా ఈ ప్రయోగం చేసింది, ఈ అధ్యయనం చేసింది మన సికింద్రాబాద్లోనే కావటం గొప్ప అంశం అన్నమాట.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. వార్తల అనంతరం స్టూడియోలో సమయం 12 గంటల 30 నిమిషాలు. తెలుగులో వార్తలు ఇప్పుడు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ

0: 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అటవీ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, ప్రజా జీవితంలో అందించిన సహకారం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జనరల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్షా సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయటం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈరోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికల వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం

0: ఏడో విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4 నవంబర్ తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపారా, బాలసోర్, మయూర్భంజ్, కేంద్ర జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సువర్ణరేఖ నది ప్రమాదకర మట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 280,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంజర్, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జియుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్బీ పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచినా డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్, జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయము కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి

బ్రాంకోపల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040ను జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29555923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి నేరుగా డాక్టర్తో మాట్లాడి మరి అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా అట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి మరి పాల్గొనడానికి మరి సిద్ధంగా ఉండండి. మనం ఈరోజు చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధికి కారణమైనటువంటి కారకాన్ని కనుగొన్నటువంటి ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్, ఆయన వైద్య శాస్త్రంలో చేసినటువంటి కృషిని మనం గుర్తు చేసుకుంటున్నాం, స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. చదువుకున్న చదువు, ఉద్యోగం, పరిశోధనలు వీటిలో అంటే ప్రయోగాలు, ఇవన్నీ కూడా విధిలో అంటే డ్యూటీలో ఒక భాగమే అయినప్పటికీ వైద్య నిపుణులు కాబట్టి రోగాలు, రోగకారకాలు, చికిత్స, వ్యాధి నియంత్రణ కోసం నిత్యం అన్వేషిస్తూ ఉంటారు ఎవరైనా. కానీ సర్ రొనాల్డ్ రాస్ మాత్రం చాలా విభిన్నంగా గురువు చూపిన మార్గం ద్వారా ప్రాణాంతక మలేరియా వ్యాప్తికి కారణాలను వెతకటం, శోధించడం మొదలుపెట్టారు. లండన్లో తన గురువు మాన్సన్ను కలిసినప్పుడు మలేరియా వాస్తవ సమస్యలను తనకు చెప్పడంతో మలేరియా వ్యాధి కారకాల అన్వేషణకు లోతైన అధ్యయనం చేయడానికి బీజం పడింది

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ ఉదిత్ నారాయణ్ సుమంగళి కలిసి పాడిన పాటది చిత్రం మాస్ నుంచి. మనం ఈరోజు దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రాస్ వైద్య శాస్త్రంలో చేసిన కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి నిజానికి దోమల వ్యాప్తి ద్వారా దోమల నుంచి సంక్రమించే వ్యాధులు చాలా చాలా ఉన్నాయి. అవి వాటిలో కొన్ని భయంకరమైనటువంటి ప్రాణాంతక రోగాలన్నమాట. అందులో డెంగీ ఒకటి, తర్వాత బోదకాలు, తర్వాత మెదడువాపు వ్యాధి, అలాగే టైఫాయిడ్ కూడా ఆ కోవకే చెందుతుందన్నమాట. ఇంకా దాని ద్వారా ఇంకా సైడ్గా వచ్చేటివి చాలా చాలా ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో మరి భయంకరమైనటువంటి ప్రాణాంతక వ్యాధిగా మలేరియాను మనం వర్ణించారన్నమాట. దాని బారిన పడినటువంటి చాలామంది రోగులు ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యాధి పట్ల, ఆ వ్యాధికి కారణమైనటువంటి దోమలు, మరి దోమల్లో ఏంటి, ఈ దేని ద్వారా మనకు ఈ వ్యాధి సోకుతుందనే దానిపైన ఫోకస్ పెట్టి మా గురువు చూపినటువంటి మార్గం ద్వారా మరి ఆయన అధ్యయనం చేయడం మొదలుపెట్టారన్నమాట. పైగా ఆయన ఒక కీలక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మలేరియా అధ్యయనం అనేది పరిశోధనకు భారతదేశం చాలా అనువైన ప్రదేశం అని చెప్పడంతో విస్తృతంగా నిర్విరామంగా మలేరియా వ్యాధి వ్యాప్తికి రోగ కారకాలను శోధించేందుకు కృషి చేసి విజయుడయ్యారన్నమాట ఆయన.

సార్ రొనాల్డ్ రాస్, ఈ మలేరియా దోమలకు సంబంధించినటువంటి ఈ దోమ కారకం ఏంటి అని ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు ఒక స్పార్క్ లాంటి ఆ ఐడియా ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు, కానీ ఆయన ఒక ఆసక్తికర సంఘటనతో ఆయన మైండ్ సెట్ మారిపోయి ఆయన ఆలోచన అన్ని కూడా ఆ అంశం పట్ల మళ్ళిందనమాట. అదేంటో, ఆసక్తికర అంశం ఏంటో కూడా చెబుతాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం. సార్ రొనాల్డ్ రాస్ ఉద్యోగం పరిశోధనలు అధ్యయనాల కోసం భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంస్థల్లో పనిచేశారు, రాజీనామాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు, ఎన్నో ఎదుర్కొన్నారు. కొంతమంది అధికారులతోనైతే విభేదించారు కూడా. అయినా కూడా తన లక్ష్యాన్ని మాత్రం విడవలేదన్నమాట, అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. మలేరియా వ్యాప్తికి కారకాలు, తర్వాత కారణాల గురించి లోతైన అధ్యయనం చేశారు. అలా 1997 ఆగస్టు 20 అంటే సరిగ్గా ఈరోజు అన్నమాట, మానవులలో భయంకర ప్రాణాంతక మలేరియాకు కారణమయ్యే రోగవాహకాన్ని కనుగొని పలు చిత్రాలతో ముందుగా ధృవీకరించుకొని తర్వాత పలు చిత్రాలతో ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారన్నమాట. దానికి వేదిక మన భారతదేశం కావటం ఒక మహోన్నత ఘట్టంగా అభివర్ణించారు. ఇంకా ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం, వింటూ ఉండండి.

మీరు విన్న ఆ పాట హరిహరన్ పాడింది. మనం మలేరియా దోమల దినోత్సవం సందర్భంగా సర్ రొనాల్డ్ రోస్ వైద్యశాస్త్రంలో చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య చరిత్రలోనే రక్షణ కవచానికి దారిగా సర్ రొనాల్డ్ రోస్ చేసిన విశేష కృషి యావత్ జాతి కొనియాడింది. మలేరియా వ్యాధి వ్యాప్తికి పక్షులు కూడా కారణమే అని కూడా కనుగొని ధృవీకరించి చెప్పారు. మలేరియా మీదనే మరి అతని ప్రధాన అధ్యయనం కొనసాగడానికి కారణం ఏంటంటే, చాలామంది చాలా ఎక్కువ మొత్తంలో ఆ మాయ రోగంలో పడి మరి ప్రాణాలు కోల్పోవటమే కారణం అన్నమాట. చిన్న జ్వరంతో మొదలయ్యి తీవ్రంగా మారి మరి హఠాత్తుగా ఒక్కొక్కసారి ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అంటే జీవక్రియలను నిర్వీర్యం చేసి అచేతనంగా మార్చేసి మరి గొంతును నిలిమేసేటువంటి ఈ మలేరియాకు మూలాలు వెంటనే ఏంటనే ఆ లోతైనటువంటి అధ్యయనానికి దారితీసిందన్నమాట. అలా ఆ క్రమంలో మరి దోమలపై ప్రయోగాలు మొదలుపెట్టిన క్రమంలో తళుక్కున ఒక వింత సన్నివేశం ఆయన కళ్ళ ముందు ఎదిరిందనమాట. ఏంటి అని చెప్పేసి ఆలోచించారు ఆ దోమల గురించి అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు అంటే మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం టాపిక్ కొంచెం కంటిన్యూ చేస్తున్నాం. ఒక తన ఉద్యోగరీత్యా మరి భారతదేశంలోని కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, సికింద్రాబాద్, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఆయన పనిచేశారు, రోగులకు సేవ కూడా చేశారు. అలా ఒకరోజు సెలవు రోజు ఊటీ హిల్ స్టేషన్ సమీపంలో గల మరి ఒక ప్లేస్ను సందర్శించినప్పుడు అక్కడ ఒక గోడపై ఒక విచిత్రమైన భంగిమలో ఒక దోమ ఆయన కంటబడిందన్నమాట. ఏంటి ఇలా ఉంది ఈ దోమ, ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆయన శాస్త్రవేత్త, వైద్యశాస్త్రంలో దిట్ట, మరి ఈ వర్గానికి సంబంధించినటువంటి దోమను మనం ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చదవలేదు అని చెప్పేసి ఆయనకు ఒక స్పార్క్ లాంటి ఆలోచన అక్కడి నుంచి మొదలైందనమాట. ఓహో అని చెప్పేసి అలాంటి దోమల గురించి మరి బాగా విస్తృతమైనటువంటి పరిశోధన చేసి అధ్యయనం చేసి ఆ దోమలకు సంబంధించిన లార్వాలను తీసుకొని వాటిని వీటిని సంగమం చేసి రెండు రకాల దోమలను సంవర్ధనం చేసి ఆయన ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ఫలితం వల్ల అందులో ఉన్నటువంటి పరాన్న జీవి మలేరియాలో ఉన్నటువంటి మలేరియా వ్యాధి కారణమైనటువంటి ఆడదోమ అని నిర్ధారించి మరి ధృవీకరించుకొని ప్రపంచానికి చెప్పారన్నమాట. అందులో ఇంకా చాలా రకరకాల పరిశోధనలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోవడం కుదరదు కాబట్టి అలా అన్నమాట. ఆయన పరిశోధన అలా సాగింది. ఎప్పుడైతే దోమ కుడుతుందో, దోమ కుట్టినప్పుడు ఆ దోమ ఒక లాలాజలాన్ని రక్తంలోకి వదులుతుందన్నమాట. ఆ రక్తంలో ఈ దోమలో ఉన్నటువంటి ఆ పరాన్న జీవి ఈ మలేరియా వ్యాధి కారణం, అది కూడా ఆడదోమలో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ప్రపంచానికి ఒక సరికొత్త విషయాన్ని చెప్పడం జరిగింది. అది ప్రాణరక్షణగా మారిందన్నమాట. అయితే మలేరియాకు మనం మలేరియా రోగాన్ని ఎదుర్కోవచ్చు, దానిపైన ఔషధాలను తయారు చేయవచ్చు, మెడిసిన్స్ను తయారు చేయొచ్చు అని చెప్పేసి దాని నియంత్రణ కోసం మనకు దారి దొరికిందన్నమాట అంత గొప్ప శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రోస్.

భారతదేశంలో మలేరియాపై రాసు చేసిన కృషికి గుర్తింపుగా గౌరవంగా జ్ఞాపకంగా రోడ్లు భవనాలు సంస్థలకు ఆయన పేరు పెట్టారు. కలకత్తాలో ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్స్కు, హైదరాబాద్లో ప్రాంతీయ అంటువ్యాధి ఆసుపత్రికి, బేగంపేట విమానాశ్రయం దగ్గరలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్న మరి ఆయన చేసిన మలేరియా పరాన్న జీవిని కనుగొన్నటువంటి ఆ భవనాన్ని వారసత్వ భవనంగా కూడా ప్రకటించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పేరిట పారాసిటాలజీ సంస్థను కూడా స్థాపించారనమాట. ఇలా లెక్కకు మించి అవార్డులు, పురస్కారాలు, ఎన్నో గౌరవాలు, వివిధ దేశాల వాళ్ళు ఇచ్చినటువంటి పురస్కారాలు. అసలు ఆయన విశేషమైనటువంటి సేవలను నిత్యం స్మరిస్తూ, నిత్యం ఆయన లక్ష్యాలు, ఆయన చూపినటువంటి మార్గాలు నేడు కూడా మరి వైద్య శాస్త్రం అనుసరిస్తూ ఉంది. ఇంకా అలా లోతైన అధ్యయనాలు చేస్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయనే ఒక స్ఫూర్తిని ఆయన రగిలించారనమాట. అంత గొప్ప శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ సరిగ్గా ఇదే రోజు ఆడదోమ మలేరియా వ్యాధికి కారణమని కనుగొన్నటువంటి సందర్భంగా దోమల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నామన్నమాట. మరి దోమల నివారణకై అందరం కూడా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి, మనం కూడా అందులో భాగస్వాములం కావాలి. ఆ వ్యాధిని సమూలంగా మన నుంచి దూరం చేసేందుకు ప్రతి ఒక్కరము కంకణబద్ధులై ఉండాలి. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఇప్పుడు
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా దేశాల పర్యటనకు బయలుదేరారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ఎంపీల వార్షిక సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్, ఎంపీ మల్లురవి, రోహిన్ రెడ్డిలు విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి వీడుకోలు పలికి పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ భేటీకి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట సమస్యల పరిష్కారం, అభివృద్ది అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంథని నియోజకవర్గ అభివృద్దికి గత 2.5 ఏళ్లలో 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పివి నరసింహారావు, దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో పనుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గంగాపురి వద్ద నిర్మిస్తున్న ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను 6 నుండి 8 నెలల్లో పూర్తి చేసి యువతకు, మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. రామగుండం అభివృద్దికి కూడా 200 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి వివరించారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యుల వార్షిక సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే అభివృద్ది కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించనున్నట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లోని 7340 ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హుల జాబితాను ఈరోజు ఆన్లైన్లో అందుబాటులో పెడతారు. అభ్యంతరాలను ఈ నెల 23 వరకు స్వీకరించి 25న తుది జాబితా విడుదల చేస్తారు. పారదర్శకంగా జరిగే ఈ లాటరీని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సందేహాల కోసం 0402463572 నెంబర్ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ పివి గౌతమ్ తెలిపారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై డిఈఓలు, ఈఆర్ఓలతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న క్లెయిమ్లు, అభ్యంతరాలు, మ్యాపింగ్ లేని కేసుల పరిష్కారానికి సమయబద్ధ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ఓటర్లకు నోటీసులు అందించి సక్రమంగా మార్గదర్శనం చేయాలన్నారు. ఫారం 6, 6A,

0: 7, 8ల దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తూ ఏ ఒక్క అర్హులైన ఓటరుకు నష్టం జరగకుండా అనర్హులు జాబితాలో చేరకుండా చూడాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 50వ త్రైమాసిక సమీక్ష సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. 2026 జూన్ నాటికి బ్యాంకుల డిపాజిట్లు 9,92,947 కోట్లు, రుణాలు 12,76,748 కోట్లకు చేరాయని ఎస్బీఐ ప్రతినిధులు వివరించారు. ప్రాధాన్యతా రంగానికి 1,46,96 కోట్లు అందించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2,047 లక్షలకు అనుగుణంగా రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలందించి రాష్ట ఆర్థికాభివృద్దికి సహకరించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక రైతులు, కూలీలు భయాందోళనలకు గురయ్యారు. మహారాష్ట నుంచి ప్రవేశించిన ఈ పులి బెజ్జూరు పెంచికలపేట మీదుగా ఇక్కడికి వచ్చినట్టు అటవీ శాఖాధికారి బాలామణి తెలిపారు. పత్తి చేనులలో పనులకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా ఉంటూ చప్పుడు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టు రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయిలు, బీజేపీ లడాయి స్టూడెంట్ మార్చ్ ప్రోగ్రాంకు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్లోని గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు స్టూడెంట్స్తో కలిసి మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: తెలంగాణ మే విద్యా సంస్థ ఆజ్ పూరా ఠప్ సా పడ గయా, విద్యా సంస్థాఓ కో విద్యా క్షేత్ర కో సుధారే ఔర్ సబ్సే బడీ హైరానీ కీ బాత్ యే హై కీ తెలంగాణ మే శిక్షా కీ జో స్థితి జో హై ఇత్నీ ఖరాబ్ హై ఔర్ వే CWS మే బాత్ కర్తే హై కీ శిక్షా మే సుధార్ ఆనా చాహియే. కరీంనగర్ మే 5,000 సే లోగ్ విద్యార్థి యహాన్ పర్ భాగ్ లేనే వాలే ఔర్ హర్ జిలా మే కార్యక్రమ్ హోగా వో ఇస్ ఆందోళన్ కో హమ్ ఆగే లే జాయేంగే.
0: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో నిషేధిత జాబితా పేరుతో వేలాది ప్రైవేటు ఆస్తులను బ్లాక్ చేస్తూ 30% కమిషన్లు, 50-50 నిష్పత్తి అగ్రిమెంట్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 2023 నుండి 22A జాబితా మార్పులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని

డిసెంబర్ 2023 నుండి 22A జాబితా మార్పులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ డాక్టర్ ఫల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, 2955059923, ఇది ఇంకో నెంబర్. ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. షోటన్ కార్యక్రమం షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటైం కార్యక్రమానికి చాలా ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి ఎదురు చూస్తూ ఉంటారు తప్పకుండా. మరి మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402-3240-852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపోదాం. మరి మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు, ఇవి మాత్రమే టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, తర్వాత ఇది బాగుంది, అది బాగుంది, ఇది దీనికి సమాధానం ఇది అని చెప్పేసి ఎలాంటి మెసేజ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే షోలో పార్టిసిపేట్ చేసేవారు, తర్వాత వారి సమాధానం చెప్పేవారి పేర్లు మనం చదవటానికి వీలుగా ఉంటుంది. ప్రశ్న వచ్చేస్తుంది, ముద్దమందారం సినిమాలో కథానాయికగా నటించిన ఆమె పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, ముద్దమందారం సినిమాలో కథానాయిక పేరు, ఆ సినిమాలో ఆమె పేరు ఏంటి? నేను కథానాయిక పేరు అడగట్లేదు, ఆమె పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు పాట అయిపోయేలోపు సమాధానం పంపండి.

కార్యక్రమంలో మీరు విన్న పాట జాబిల్లమ్మ పెళ్లి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన డ్యూట్ విన్నారు. గీతరిచ్చిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ముద్దమందరం సినిమాలో కథానాయక పాత్ర పేరు ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. దీనికి సమాధానంగా చాలామంది రెస్పాండ్ అయ్యారు. శ్రోతలు చాలామంది కూడా ఈ షో వింటారని మాకు తెలుసు, కానీ ఉత్సాహంగా చాలామంది శ్రోతలు మనం ఫిగర్ చెప్పొద్దు. సో వెరీ థ్యాంక్స్ అనమాట ఇంతమంది శ్రోతలు దీనికి స్పందిస్తున్నందుకు. సరైన సమాధానం పంపిన వాళ్ళు చదివేద్దాము. ఇంకా ఏమాత్రం ఆలోచన, వరంగల్ నుంచి, ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, దుర్గ రంజిత్, సంధ్యాపురం కుబేర్ నుంచి, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జన్విత, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, కీర్తి, రాజ్ కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్, కాంచన కిటు, వీరు కీసర నుండి, హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, హైదరాబాద్ వనస్థలపు నుంచి దూర్నాల బాలరాజు, పెడన నుంచి కనకారావు, పుట్టపాక నుంచి భవాని వెంకట మాస్టర్, మిథున్ మహాదేవ్, పూలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పులిపాటి వెంకటేష్, సత్యవతి, మహ

మెహబూబా నగర్ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద, ఇంకా వారి కుటుంబ సభ్యులు అరుణ, రాజేందర్ వీరు జక్రన్పల్లి నుంచి, మెదక్ ఎల్దుర్తి నుంచి బొడ్డు సేకులు శ్యామల ఫ్యామిలీ, దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, బుధాన్ పోచపల్లి భోగ మార్కండి అనిత, సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుండి రాపర్తి నర్సింగ్, కల్వకుర్తి కర్నూలు నగర కర్నూలు జిల్లా నుంచి, మరి వీరు మీరు పేరు ఆన్సర్ ముందు అలా అలా టైప్ చేస్తే బాగుంటుంది. నేదురు కళ్యాణ్చారి తోట సంతోష్ నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుంచి, చిత్రియాల గ్రామం నుంచి దమోజ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, అపర్ణ బెంగళూరు నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, హేమలత బోడుపల్లి నుంచి, కృష్ణ గీత, బాలకృష్ణ నర్సంపేట నుంచి వీరు, చోడవరపు నాగేశ్వర గీత నగర్ హైదరాబాద్ నుంచి, గజ్జల నుంచి సేర్ల వెంకటేశ్వర రామప్రసాద్, అప్పలరాజు పెడన నుండి, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, బి దివాకర్ ఉమ్మెడ, ప్రసాద్ చెంచల్గూడ హైదరాబాద్ నుండి వీరు, భిక్షపతి నిర్మల వైష్ణవి హనుమకొండ వరంగల్ నుండి, పానుగంటి రవి గౌడ్ ఇంకా ఫ్యామిలీ వీరు, ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల నుంచి, న్యావనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరి కుమార్ వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మరి సరైన సమాధానం, ముద్దమందరం సినిమాలో పూర్ణిమ పాత్ర పేరు దుర్గ అనమాట. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇలా చాలామంది శ్రోతలు కూడా ఇంకా అంటే ఇన్ టైంలో పంపిన వాళ్ళు వీళ్ళంతా ఇన్ టైంలో ఇంకా చాలామంది ఆన్సర్ కూడా చేస్తూ ఉన్నారు. ఇన్ టైంలో పంపించే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో ఇలాగే ఉత్సాహంగా షో కంటిన్యూ చేద్దాం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ పాట వినిపిస్తాను, ఈ పాటకి సంబంధించినటువంటి గాయకులు మీరు ఎవరు చెప్తే సరిపోతుంది.

పాట తాజ్మహల్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం శ్రీలేఖ. కార్యక్రమంలో మనం ఒక పాట వినిపించాం. ఆ పాట పాడిన గాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. మరి సరైన సమాధానం చాలామంది పంపించారు. చాలామంది పంపరేమో అనుకున్నాం, కొద్దిమంది మాత్రమే చేస్తారనుకున్నాం. కానీ మరి పాటలకు సంబంధించి, సినిమాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ చాలా ఉంది.

అనేది మనకు ఇక్కడ తెలిసిపోయింది. సో మరొకసారి వీరందరికీ కూడా థ్యాంక్స్, అభినందనలు చెబుతున్నాం. ముందుగానే సరైన సమాధానం పంపిన వాళ్ళ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి, రంజిత్, సంధ్యాపుర కుబేర్ నుంచి హైదరాబాద్, పేరెంట్ నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్, ముసాపేట నరేష్, రోజా, శిరీష, ఓంకార్, బి దివాకర్, ఉమ్మెడ, వీరు జకరన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ బుధన్, పోచమల్లి నుంచి భోగ మార్కండే, అనిత పుట్టపాక నుంచి, భవాని వెంకట్ మాస్టర్, మిథున్, కేసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, పాలెంపోలే, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కాళ్ళ శ్రీనివాసరావు, కోదాడ నుంచి, ఆర్మూర్ నుంచి రాధ, వీరు సరైన సమాధానం చేయలేదు. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, ఉమా ఆర్ఆర్ చౌరస్త, రాజు ఉమా ఆర్ఆర్ చౌరస్త నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్, కళావతి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ నల్గొండ నుంచి వీరు ఆన్సర్ చేశారు. హనుమాన్ టెకడి హైదరాబాద్ నుంచి, కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా నుంచి నేదురు కళ్యాణ్చారి, పద్మనాభం వీరు ఎంఎం మూర్తి, ఉమా సుగంధి, కార్తీక్, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, వారి కుటుంబ సభ్యులు, మధుసూదన్ రెడ్డి అనంతపూర్ నుంచి కూడా సరైన సమాధానం చేశారు, కనకారావు పెడన నుంచి చోడవరపు, సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, నిమాని గ్రామం పున్న వెంకటేశం, హేమలత కూడా సరైన సమాధానం చేశారు, పద్మావతి కిస్మత్పుర నుంచి, దస్తగిరి సంధ్యప్రదుటూరు కడప జిల్లా, గణేష్ వేదవతి నిజాంపేట వెల్లుల నుండి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి, జయరాం రాధ కుడ్మూర్ కర్నూలు జిల్లా నుంచి, బోడుపల్లి నుంచి కృష్ణ గీత, తోట సంతోష, నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, కేవి రావు శంకర్ రావు ఖైరతాబాద్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు. తర్వాత ముత్యం వనస్థలిపురం నుంచి కూడా ఒక ఆన్సర్ ఇచ్చారు సరైన సమాధానం. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, భూమిద లక్ష్మారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. అప్పలరాజు పేడన మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా సరైన సమాధానం. అపర్ణ బెంగళూరు నుంచి, సురేష్ వి శ్రీనివాస్ నల్గొండ నుంచి కూడా, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా సరైన సమాధానం ఇచ్చారు, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి కూడా, హరీష్ కుమార్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు. వీరంతా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. మరి సరైన సమాధానం ఆ పాటను పాడిన వారు జిత్ మోహన్ మిత్ర అన్నమాట. సో ఈ అరుదైన గాయకులు అన్నమాట వీళ్ళు. సో సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ మరొకసారి అభినందన తెలుపుతుంది ఎఫ్ఎం విద్యుత్ భారతి. మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది మంగళ్ భారత్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? మంగళ్ భారత్ అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతాం. మరి శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 ఇంకో నెంబర్ 295509923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా వినండి ఈ మధ్యాహ్నం 2:15 కు.

కార్యక్రమంలో మీరు విన్న పాట వాన సినిమా కోసం కార్తీక్ పాడింది. గీత రచన సరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్. మనం అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. చాలా మంది శ్రోతలు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత ఆ బ్యూటీని షోకి ఇస్తున్నారు. మరి వీరందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సరైన సమాధానం చేసిన వాళ్ళు భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమలగుర్తి నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా సరైన సమాధానం పంపించిన వాళ్ళు మామిడిపల్లి సాంబశివరావు, వర్మ కొచ్చర్లకోట, వీర లక్ష్మమ్మ, నిజాంపేట, గణేష్ వేదపతి వీళ్ళన్నమాట. తర్వాత ఇంకా చూస్తున్నాము, ప్రతాప్ వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, వీరికి కంగ్రాట్స్ అండి. బోడుపల్లి నుంచి కృష్ణ గీత కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా చాలామంది శ్రోతలు అయితే చేశారు, కానీ దీనికి సరైన సమాధానంగా మాత్రం చాలామంది శ్రోతలు చేయలేదు. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, సంతోషం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మనం అడిగినటువంటి ప్రశ్న, మంగళ్ భారత్ అనే గ్రంథాన్ని రాసిన వారు ఆచార్య వినోబా భావే గారు, ఇది సరైన సమాధానం అన్నమాట. మరో ప్రశ్న వచ్చేస్తుంది, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జాతీయ ఎమర్జెన్సీ

సీని ప్రకటించారు. ప్రశ్న మరొకసారి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారనేది ప్రశ్న అనమాట. మీకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మీరు విన్న పాట లవ్ స్టోరీ సినిమా కోసం అనురాగ్ కుల్కర్ణి పాడింది. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు జాతీయ ఎమర్జెన్సీని విధించారు అని చెప్పేసి మనం ప్రశ్న వేసాం. దీనికి సరైన

ఆధారంగా చాలా మంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు. పంతటి శ్రీనివాసరావు మోరిపల్లి నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ముసపేట ఎం నరేష్, శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, చంపపేట నుంచి రాధ, తర్వాత చోడవరపు లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి వీరు హైదరాబాద్ నుండి, ఫిర్జాద్గుడి శ్రీనివాస్, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, తర్వాత సుగంధి, ఉమా, కార్తీక్ పంచగుట్ట నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు, చిలక నారాయణ, అనసూయమ్మ, జానకంపేట నుంచి, తర్వాత కస్తూరి రాముడు చోటుపల్లి నుంచి, ఉమారాజు నిజామాబాద్ నుండి, గణేష్ విధువతి నిజామాబాద్, చిత్రియాల గ్రామం, దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, కడతల్ నుంచి ఫ్యూచర్ సిటీ, కానుగోల గోపాల్, పున్న వెంకటేశం, హేమలత నిమ్మాని గ్రామం నుంచి, హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి, మౌనిక బాలు, వినయ్ కుమార్, దోనాల బాలరాజు హైదరాబాద్ వనస్థలపురం నుండి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా మునగుర్తి గ్రామం నుండి, పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకొండ నుండి, కనకరావు పెడన నుంచి, పుట్టపాక భవని వెంకట మాస్టర్ మిథున్, ఇంకా వారి కుటుంబ సభ్యులు శేరే బాలయ్య, సావిత్రి, కుబేర్ నిర్మాణ జిల్లా నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, దస్తగిరి సంధ్య ప్రదటూరు, కడప జిల్లా నుంచి, బుధన పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ వారి కుటుంబ సభ్యులు, తోట సంతోష నిఖిల్ పోతంగల్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి రాధ నిజామాబాద్ వీక్లీ బజార్ మురహరి యశోద, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కల్వకుర్తి నాగరకర్నూలు జిల్లా నుంచి నేదుడు కళ్యాణ్చారి, అప్పలరాజు పెడన నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యశోద వారి కుటుంబ సభ్యులు, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్వర రుగ్న రామ్ప్రసాద్, పానగంటి రవి గౌడ్ వారి కుటుంబ సభ్యులు, కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి వీరు మాత్రమే సరైన సమాధానం చేశారు ఇన్ టైంలో. సో వీరందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ పరిధి. సరైన సమాధానం 3 సార్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరింతవరకు షో టైం విన్నారు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకంతరం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085 2324085239 నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకు నివృత్తి చేసుకోవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
1: The headlines. India and Japan agree to deepen defense partnership, sign memorandum of arrangement on maritime security cooperation. Home Minister Amit Shah chairs 31st Southern Zonal Council meeting in Tamil Nadu to discuss interstate disputes, security and development issues. India-Singapore ministerial roundtable takes place in Singapore to strengthen bilateral cooperation in strategic areas, including semiconductor and cyber security. Bangladesh to vote for the first time to elect its president today after a gap of 35 years. And Teresa Jolly and Gayatri Gopichand enter women's doubles quarterfinals of BWF World Championships. The India-Japan Defence Ministers' meeting was held in New Delhi today. Defence Minister Rajnath Singh and his Japanese counterpart Shinjiro Koizumi co-chaired the meeting. The discussions focused on deepening maritime security, making India defence technology and expanding strategic trust. Both ministers signed a memorandum of arrangement on maritime security cooperation. In his opening remarks, Minister Rajnath Singh said two leading democracies in Asia, India and Japan, share a profound responsibility to ensure peace, stability and prosperity. Mr. Singh highlighted that the maritime lifelines are facing growing vulnerabilities and the efforts to ensure freedom of navigation, overflight and unimpeded lawful commerce are not just an economic necessity but a strategic imperative. He said the security of the Indian Ocean and the Pacific Ocean is deeply interlinked. The minister said a close alignment between India's Mahasagar vision and Japan's free and open Indo-Pacific initiative is

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 2:15:29. ఎస్ఎల్వన్ హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మీరు ఇప్పుడు పెట్టారు. ఈ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకొంతరాయం కలగడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి కె నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమానికి నమస్కారం. నిద్ర మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన విశ్రాంతి. రోజంతా ఉరుకులు పరుగులు తీసిన మన శరీరానికి, మనసుకు నిద్ర రీఛార్జ్. కానీ అదే నిద్రలో గట్టిగా గురక పెట్టడం, నిద్రలో ఒక్కొక్కసారి ఉలిక్కిపడి మేల్కొనడం, ఊపిరందకపోతే ఇబ్బంది పడడం, ఉదయం లేవగానే తలనొప్పి, రాత్రినింద్ర నిద్రపోయినా పగటిపూట విపరీతమైన నిద్రమత్తు, ఇవన్నీ కేవలం అలసటకు సంబంధించిన లక్షణాలేనా, లేదంటే మన శరీరం ఇంకేదైనా హెచ్చరికిస్తుందా? ఇలాంటి లక్షణాలు వెనుకున్న ముఖ్యమైన కారణాల్లో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య అని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు అంటున్నారు.

0: స్లీప్ ఆప్నియా అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, స్లీప్ ఆప్నియాకు గురకకు ఏమైనా సంబంధం ఉందా, చికిత్స ఏమిటి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలనే విషయాల గురించి మనం డాక్టర్ ప్రదీప్ సింహ గారు, పల్మనాలజిస్ట్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా నిద్రలో శ్వాసకు సంబంధించి పదే పదే అంతరాయం కలిగే సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా డాక్టర్ ప్రదీప్ సింహ గారు, పల్మనాలజిస్ట్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే ప్రదీప్ సింహ గారు.
1: నమస్తే నీలిమ గారు.
0: డాక్టర్ ప్రదీప్ సింహ గారు, అసలు స్లీప్ ఆప్నియా అంటే ఏంటండి?
1: స్లీప్ ఆప్నియా అంటే మనం పడుకున్న తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి గాలి సరిగ్గా అందక మళ్ళీ మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి రాత్రిపూట తగ్గుతూ ఉంటాయి. దానివల్ల మనకి డీప్ స్లీప్ పట్టక డిస్టర్బెన్సెస్తో కూడి ఉండడం వలన రాత్రంతా పడుకున్నా కానీ పొద్దున్న లేచినప్పుడు మనకి పడుకున్నంత ఫ్రెష్నెస్ కానీ దానివల్ల రావాల్సిన ఎనర్జీ కానీ రాకుండా ఇంకా వేరే వేరే లక్షణాలు వచ్చి వాళ్ళు పగటిపూట రకరకాల లక్షణాలతో సఫర్ అవుతూ ఉంటారు. దీంట్లో మొట్టమొదటి వచ్చేసి పొద్దున్న లేచిన వెంటనే తలనొప్పిగా ఉండడము, రిఫ్రెషింగ్ స్లీప్ లేకుండా పోవడం, అంటే పడుకున్న తర్వాత పొద్దున్న ఎనర్జీ లెవెల్స్ పెరగాలి కానీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, లేచిన తర్వాత కూడా ఇంకా కొంచెంసేపు బెడ్ మీదే పడుకుని ఉండాలనిపించడము, త్వరగా లేచి పనుల్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము, ఆ తర్వాత నీరసంగా ఉండడం రోజంతా, లెథార్జీ అంటారు నీరసం, ఆ తర్వాత నిద్ర మత్తు, ఊరికే కూర్చొని ఉంటారు ఏదన్నా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కళ్ళు మూసుకుపోతుంటాయి, ఏదైనా మీటింగ్లో కూర్చుంటే అందరూ ఇంట్రెస్టింగ్గా టాపిక్ ఏదో మాట్లాడుతుంటారు కానీ ఇన్ని స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళు కునికేస్తూ ఉంటారు, ఉన్న చోట పడుకుంటూ ఉంటారు ఎక్కడంటే అక్కడ. కొంతమందికి ఎంత సివియర్ ఉంటుందంటే ఇంకొకళ్ళు ఆపోజిట్ కూర్చుని యాక్టివ్గా సంభాషణ చేస్తున్నప్పుడు కూడా కళ్ళు మూసిపోతుంటాయి వాళ్ళకి, వాళ్ళు కళ్ళు తెరుచుకుంటడమే పెద్ద యుద్ధంలో అయిపోతుంది. సో దీన్ని వచ్చేసి ఇవన్నీ మనకి స్లీప్ యాప్నియా లక్షణాలు.
0: హలో హలో
2: హలో డాక్టర్ నమస్కారం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మహేందర్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: నమస్తే మహేందర్ గారు, చెప్పండి.
2: నాకు నా నిద్రల శ్వాస అవుతుంది, కాళ్ళు వస్తుందని.
1: మీకు
2: నిద్రల కాళ్ళు కొట్టుకుంటాయి?
1: కాళ్ళు కొట్టుకుంటాయి, కాళ్ళు కొట్టుకుంటాయి. ఓకే.
2: శ్వాస అవుతుంది,
0: శ్వాస ఆగుతుంది, కాళ్ళు కొట్టుకుంటాయి.
1: శ్వాస ఆగుతుంది, కళ్ళు కాళ్ళు కొట్టుకుంటాయి. మీకు ఈ లక్షణాలు, శ్వాస ఆగడం అనేది రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ మీకు ఏమన్నా ఊబగాయం ఉంటే మీకు బాడీ వెయిట్
2: ఎక్కువ,
1: సన్నగా ఉంటారు. ఓకే. సో రాత్రిపూట ఊపిరి ఆగడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి మనకి. స్లీప్ యాప్నియా ఒకటే కాకుండా ఇప్పుడు సిగరెట్ బీడి చుట్ట కాల్చిన వాళ్ళు అయితే ఏమి అలవాట్లు లేవు, ఇంకా దుమ్ము పడకపోవడము, అలర్జీస్ వల్ల అలా దుమ్ము పడుతుందా మీకు, అలా డస్ట్ అలర్జీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దగ్గు ఆయాసం అలా ఏమైనా వస్తుంటాయా? లేదు కదా, ఏం లేవు. ఊపిరి ఆగిపోతుంది, ఊపిరి ఆగిందని ఎలా తెలుస్తుంది మీకు? సో గుండె కొట్టుకున్నట్టు అనిపించి మెలకు వచ్చేస్తుంది. ఓకే. కాళ్ళు కొట్టుకుంటాయి తర్వాత, కాళ్ళు కూడా
2: కొట్టుకుంటాయి.
1: మీకు దీని కొంచెము మనము ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, అంటే పరీక్షలు చేసి దీని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది మీకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి అనేది. ఇలా గుండె కొట్టుకోవడము, మెలకు రావడము అనేది కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు, నిద్ర రిలేటెడ్ సంబంధమైన ప్రాబ్లం ఉండొచ్చు. సో దానికి ఏమిటంటే మీరు ఒకసారి మీరు పర్సనల్గా కన్సల్ట్ అయితే ఇంకొంచెం మనం డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయొచ్చు.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, నా పేరు నారాయణ.
0: చెప్పండి నారాయణ గారు.
3: మేడం డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే నారాయణ గారు, చెప్పండి, వింటున్నాను.
3: సార్ నేను సిపాప్ మిషన్ ఒక 6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, కానీ అప్పట్లో కొంచెం నిద్ర వచ్చేది, బాగా పడుకునేది కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఆ మిషన్ వాడడం వల్ల నాకు ఎంత ఉపయోగపడతలేదు, మరి దానికి ఆల్టర్నేట్ ఏంటి సార్?
1: ఈ సిపాప్ మెషిన్ అనేది

0: నిద్ర లో ఉన్న స్లీప్ యాప్నియాని క్యూర్ చేయడానికి.
1: నారాయణ గారు మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది, లేకపోతే దూరంగా వచ్చి మాట్లాడండి.
0: మీరు చెప్పేది బట్టి స్లీప్ యాప్ పెట్టుకున్న తర్వాత నిద్ర పట్టట్లేదు అంటున్నారు. సో స్లీప్ యాప్నియా ఒకటే కాకుండా మీకు ఇన్సామ్నియా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. నిద్ర పట్టకపోవడం అనే ప్రాబ్లం ఇన్సామ్నియా అంటారు. అది స్లీప్ యాప్తో క్యూర్ అవ్వదండి. ఇది స్లీప్ యాప్నియా మాత్రమే స్లీప్ యాప్ క్యూర్ చేస్తుంది. సో నిద్ర పట్టట్లేదు అంటే మీరు దానికి ఇన్సామ్నియా రిలేటెడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు నిద్రపోయేటప్పుడు సాధారణంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని, అంటే ప్రతి ఒక్కరిలో తక్కువ ఉంటాయా లేకపోతే కొంతమందికే తక్కువ ఉంటాయా, ఎలాంటి సిచ్యువేషన్లో ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, అసలు ఇవి తగ్గడానికి కారణం ఏంటి?
0: మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ స్లీప్ యాప్నియా కాబట్టి మనం స్లీప్ యాప్నియాలో ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి అనేది మనం మెయిన్గా ఫోకస్ చేద్దాము. స్లీప్ యాప్నియా మెయిన్లీ ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఊబకాయం ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఎక్కువ కామన్గా ఉంటుంది. సో స్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఈ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉండడం వలన అప్పర్ ఎయిర్వే దగ్గర మనకి థ్రోట్ ఈ దదవడల దగ్గర నెక్ దగ్గర వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే పడుకున్న వెంటనే మనకి బాడీ అంతా మసిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి, మసిల్ టోన్ అనేది బాడీ మొత్తం తగ్గిపోతుంది. అలాగే మనకి అప్పర్ ఎయిర్వేలో మసిల్స్ కూడా టోన్ తగ్గిపోతుంది. మసిల్ టోన్ ఈ అప్పర్ ఎయిర్వేని ఓపెన్ పెడుతుంది మామూలుగా. మసల్ టోన్ మంచి టోన్ పట్టుకున్న వెంటనే మసల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి కాబట్టి సాఫ్ట్ టిష్యూని ఓపెన్ చేసి పట్టుకునే మసల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. అప్పుడు ఈ అప్పర్ ఎయిర్వే క్లోజప్ అయిపోయి ఈ సాఫ్ట్ టిష్యూ క్లోజప్ అయిపోయి మనకి శ్వాస తీసుకోవడానికి ఏదైతే పైన ప్యాసేజ్ ఉంటుందో అది సన్నగా అయిపోతుంది, నేరో అయిపోతుంది. అప్పుడు ఈ ఎయిర్ పాస్ అవ్వడానికి రెసిస్టెన్స్ వచ్చి ఆ రెసిస్టెన్స్ త్రూ ఎయిర్ మూవ్ అవుతున్నప్పుడు ఈ గురక అనే సౌండ్ వస్తుంది. సో ఎక్కువ సివియర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం మైల్డ్గా గురక ప్రతి ఒక్కళ్ళు పెడుతుంటారు. మనకి ఎక్కువ టైర్డ్ అయినప్పుడు కొంచెం మైల్డ్గా గురక ప్రతి ఒక్కరికి వస్తుంది. దానివల్ల అందరికీ స్లీప్ యాప్నియా ఉందని నేను అనను. ఎక్కువ లౌడ్గా గురక పెడుతున్నవాళ్ళు ఎస్పెషల్లీ మనకి గురక అనేది పక్క రూమ్లో వినిపించేంత లౌడ్గా ఉంటే ఒకటి, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గాలి అనేది సరిపోదు. గాలి సరిపోక ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ మళ్ళీ రాత్రిపూట డిప్ అవుతుంటాయి. కొంతమందికి ఎంత లో పోతాయి అంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నార్మల్గా మనకి అబౌ 94-95 ఉండాలి, కొంతమందికి 60-58-50 వరకు కూడా నిద్రలో ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతుంటాయి. అంత లో డిప్ అయినప్పుడు మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, మన బాడీ యాక్సెప్ట్ చేయదు. సో అప్పుడు ఏం చేస్తుంది, బ్రెయిన్ మనల్ని మెలకు వచ్చేలా చేస్తుంది. సో ఇట్స్ కాల్డ్ అరౌజల్స్ అంటారు దాన్ని, హైపాక్సియా రిలేటెడ్ అరౌజల్స్. ఇలా మళ్ళీ మళ్ళీ లేస్తుంటారు రాత్రిపూట. కొన్నిసార్లు స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళు తెలిసి లేస్తుంటారు, ఎన్నోసార్లు వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేకుండానే లైట్గా మెలకు వచ్చి కొంచెం అడ్జస్ట్ అయ్యి పడుకుంటుంటారు. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళకి డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది రాత్రి అంతా. సో దానివలన ఈ స్లీప్ యాప్నియా వలన దానివలన మనకి బాడీ స్ట్రెస్ పెరిగి నెక్స్ట్ డే టైర్డ్గా ఉండడము, స్లీపినెస్ ఉండడము, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయి.
1: ఓకే, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నమస్కారం. మేడం
1: చెప్పండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రాజ్ కోటి అండి, మాది వరంగల్ జిల్లా సంగం మండల్ వందరపల్లి గ్రామం. మేడం మేడం అయితే నిద్రలో గురక అది మనం వెల్లకిలు పడుకున్నప్పుడు గురక వస్తుంది మేడం. అది వన్ సైడ్ పడుకున్నప్పుడు ఏం రావట్లేదు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం ఇతరులకు పక్క పంటి వాళ్ళకి ఇట్లా.
0: సో స్లీప్ యాప్నియాలో మనకి సైడ్లో పడుకున్నప్పుడు కొంచెం మనకి సివియరిటీ తగ్గుతుంది, ఎందుకంటే మనకి గ్రావిటీ ఎఫెక్ట్ వలన. ఇప్పుడు బ్యాక్ మీద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ గ్రావిటీ వలన ఆ నాలుక అనేది వెనకాల పడిపోవడము, ఇంకోటి అప్పర్ ఎయిర్వే కొలాప్స్ అవ్వడము ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో సైడ్లో పడుకుంటే మనకి గురక సివియరిటీ తక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోలేదో వాళ్ళు టెంపరీగా సైడ్లో పడుకోవడం అలవాటు చేసుకుంటే కొంచెం సివియరిటీ, స్లీప్ యాప్నియా సివియరిటీ అనేది తగ్గుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కలగట్ల గ్రామం నుంచి చౌగాన్ సోమయ్య అండి.
1: చెప్పండి.
3: సూర్యాపేట జిల్లా.
1: మాట్లాడండి.
0: చెప్పండి.
3: డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్తే, చెప్పండి.
3: సార్ ఇప్పుడు స్లీప్ యాప్నియా అంటారు కదా, అది ప్రాణాంతకమా ప్రమాదకరమా? మెయిన్ గా ఏంది, ఇది ఊపిరితిత్తుల సమస్య ఏమైనా గుండె మెదడుకి ఏమన్నా రిలేషన్ ఉంటుందా?
0: రైట్, ఓకే.

0: మంచి ప్రశ్న అండి ఇది. ఈ టాపిక్ నేను వచ్చామండి. సో బేసికలీ మనకి మీకు ఇప్పటిదాకా నేను ఏం చెప్పానంటే గురక వలన మనకి నెక్స్ట్ డే ఏమవుతుంది ఆ లక్షణాలు చెప్పాను. సో అలసటగా ఉండడం, నీరసంగా ఉండడము, నిద్ర వస్తూ ఉండడము, ఇలా మనకి లాంగ్ టర్మ్లో కంటిన్యూ అయితే మనకి బాడీ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. కార్టిజాల్, అడ్రినలిన్ ఇవన్నీ మనకి బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు పెరిగే హార్మోన్స్. ఈ హార్మోన్స్ పెరగడం వలన మనకి వివిధ బాడీ పార్ట్స్కి అన్నిటికీ ప్రమాదం కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాన్స్ కాదు, ఖచ్చితంగా చేస్తాయి. దాంట్లో వచ్చేసి స్ట్రెస్ కాన్స్టెంట్గా ఎక్కువ ఉండడం వలన బీపీ పెరుగుతుంది. సో ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఏం చెప్తారంటే ఎవరెవరికైతే కొత్తగా బీపీ డయాగ్నోస్ అవుతుందో వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది టెస్ట్ చేసి. సో బీపీ పెరగడం ఒకటి. రెండు, స్ట్రెస్ హార్మోన్స్ కన్సిస్టెంట్గా ఎప్పుడూ హై ఉండడం వలన షుగర్స్ పెరుగుతాయి. సో ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా కూడా ఉంటే షుగర్ కంట్రోల్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అదే స్లీప్ యాప్నియా కంట్రోల్ చేస్తే షుగర్ కంట్రోల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్లీప్ యాప్నియా కంట్రోల్ చేస్తే మనకి బీపీ కూడా డౌన్ అవుతుంది, మందుల రిక్వైర్మెంట్ తగ్గుతుంది. బీపీకి కానీ షుగర్కి కానీ మందుల రిక్వైర్మెంట్ తగ్గుతుంది. అలాగే అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియా, గురక ఉంది, స్లీప్ యాప్నియా ఉంది, రాత్రంతా ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, అయినా కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే మనకి రిస్క్, ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్. గుండెకి గుండె హార్ట్ అటాక్ అయ్యే రిస్క్ హై ఉంటుంది. ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా మనకి అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియాలో చాలా హై ఉంటుంది. సో ఎప్పుడైతే మనం స్లీప్ యాప్నియా ఐడెంటిఫై చేసి దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చామంటే మన బాడీ మొత్తానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. బీపీ పెరగడం, బీపీ తగ్గడం ఒకటి, షుగర్ తగ్గడం ఒకటి, హార్ట్ అటాక్ రిస్క్ తగ్గడం ఒకటి, స్ట్రోక్ రిస్క్ తగ్గడం ఒకటి, ఇవన్నీ కూడా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకే దీనికి ఈ ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నాం దీని గురించి అంటే చాలామందికి అవగాహన లేదు. నేను గురకబడతాను, మా నాన్న గురకబట్టేవాడు, మా తాత గురకబట్టేవాడు, మాకేం ప్రాబ్లం లేదు, ఇది నార్మలే అని అనుకుంటారు. కానీ అప్పుడు ఉన్న నా వైద్య నాలెడ్జ్ కానీ మెడికల్ నాలెడ్జ్ కానీ ఇప్పుడు దానికన్నా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కొత్త కొత్త పరిశోధనలో, కొత్తవని కూడా అనలేము, ఈ నాలెడ్జ్ ఒక 20 ఏళ్ల నుంచి ఉంది మనకి, కానీ అవేర్నెస్ తక్కువ. మన గ్రామాల్లో, మన స్మాలర్ సిటీస్లో, చిన్న టౌన్స్లో గురక ప్రాబ్లం అనేది ఒక సీరియస్ ప్రాబ్లం అనే అవగాహన చాలా తక్కువ ఉంది. సో దీనివల్ల ఎక్కువ మంది తెలుసుకోవాలనేది ఒక ఈ ప్రోగ్రాం కూడా ఉద్దేశం.
1: హలో, నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామాచారిపురం, విజయనగరం కాశి మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి రామాచారి గారు.
2: డాక్టర్ గారు నమస్కారాలు.
0: నమస్తే రామాచారి గారు, చెప్పండి.
2: సార్, ఒకటి మా ఫ్రెండ్ ఆయన, ఆయనకు కారు ఒక లాంగ్ పోయినప్పుడు నిద్ర వస్తుందండి, బైక్ పోయిన నిద్ర వస్తుంది, కారణాలు దేని గురించి అండి అది?
0: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి నేను చెప్పాను ఆల్రెడీ, వాళ్ళకి డే టైం రాత్రిపూట నిద్ర క్వాలిటీ స్లీప్ ఉండడం వలన ఉండకపోవడం వలన డే టైంలో ఎక్కువ నిద్ర మత్తు వస్తుంది అని ఉంటారు. సో వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ సీవియర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఉన్నట్టుండి సడన్గా నిద్ర వచ్చి పడుకుంటారు, దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం చాలా ఉంటుంది. నేను లండన్లో 13 ఏళ్ళు చేశాను, అక్కడ స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయితే, ఎస్పెషల్లీ మోడరేట్ టు సివియర్ స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయితే వాళ్ళని వెంటనే డ్రైవింగ్ నుంచి రెస్ట్రిక్ట్ చేస్తాం. ఈవెన్ డ్రైవింగ్ ఏజెన్సీ కూడా మనం లెటర్ పంపిస్తాం ఒకటి, ఈయనకి స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయింది, ఆయన ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ డ్రైవింగ్కి ఫిట్ అని మనం డాక్టర్స్ లెటర్స్ ఇచ్చేదాకా వాళ్ళు మళ్ళీ డ్రైవ్ చేసేట్టు ఉండదు, చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. సో అది అంత కఠినంగా మన ఇండియాలో ఇప్పటికి ఇంకా రూల్స్ లేవు. అయినా కానీ మనం, నేను కూడా ఇప్పటికీ మన పేషెంట్స్ ఎవరికైతే సివియర్ స్లీప్ యాప్నియా ఉంటుందో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ పెట్టుకోండి, ట్రీట్మెంట్ పెట్టుకుని స్లీప్ యాప్నియా కంట్రోల్ అయింది అనే వరకు, నేను చెప్పే వరకు మీరు డ్రైవింగ్ చేయొద్దు అని ఇప్పటికీ నేను అడ్వైస్ ఇస్తూ ఉంటాను మన హాస్పిటల్కి వచ్చేవాళ్ళని, క్లినిక్లు చూసేవాళ్ళని. సో మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవరెవరికైతే నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా స్లీప్ యాప్నియా అనే కండిషన్ ఉందా లేదా టెస్ట్ చేయించుకుని దానిని ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: హలో, నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాజేంద్ర కుమార్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్.
3: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అండి, చెప్పండి డాక్టర్ రాజేంద్ర గారు.
3: సార్, ఇది నాకు కొద్దిగా సివియర్ గా గుర్తు వస్తుంది బాగా. సో నేను టెస్ట్ కూడా చేయించుకున్నా, స్లీప్ టెస్ట్ కూడా చేయించుకున్నా సార్. 70% వచ్చింది సార్ నాకు.
0: అంటే మీరు చెప్పేది AHI అనేది?
3: అవును సార్.
0: AHI 70 అంటే చాలా సివియర్ స్లీప్ యాప్నియా కిందనే వస్తుందండి.

0: మీది 70 ఉంది కాబట్టి సివియర్ స్లీప్ యాప్నీ కింద వస్తుంది. సో దానికి మీరు గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి సిప్యాప్ థెరపీనే, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. నేసల్ డీవియేషన్ సర్జరీ చేపిస్తే మీకు ముక్కు దగ్గర ఎక్కువ బ్లాకేజ్ ఉంటే కొంచెం కరెక్ట్ అవ్వచ్చు, కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. అంతేగాని స్లీప్ యాప్నీకి అదేం క్యూర్ కాదు. స్లీప్ యాప్నీకి ట్రీట్మెంట్ సీప్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ సిప్యాప్ థెరపీనే, అది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ స్లీప్ యాప్నియాని గుర్తించడం ఎలా అండి? లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎలాంటి సంకేతాలు ఉంటాయి బాడీలో?
0: సో దీనికి మెయిన్గా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి. సో ఎవరికి హై రిస్క్ ఈ స్లీప్ యాప్నీ వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువ అవుతుందంటే, ఒకటి మేల్స్లో ఇది కామన్, మోర్ కామన్ దాన్ ఫీమేల్స్. ఇంకోటి మీన నెక్ సర్కంఫరెన్స్ మన 17 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే నెక్ సర్కంఫరెన్స్. ఆ తర్వాత ఒబేసిటీ, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 30. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, అది బిఎంఐ అని వస్తుంది. చాలామందికి ఐడియా ఉంటుంది బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే ఊబకాయం ఒబేసిటీ అబౌ 30 బిఎంఐ ఉన్న వాళ్ళకి హై రిస్క్. సో బీపీ ఏమన్నా డయాగ్నోస్ అయింటే రీసెంట్గా కానీ, ఆర్ ఆల్రెడీ బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి స్లీప్ యాప్నీ ఉందో లేదనేది చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా ఎలా లక్షణాలు ఎలా గుర్తించడం అంటే, వాళ్ళు యూజువలీ స్నోర్ చేస్తుంటారు, లౌడ్ స్నోరింగ్, లౌడ్ స్నోరింగ్ పర్టికులర్లీ విజ్ ఆడిబుల్ టు ద నెక్స్ట్ డోర్, పక్క రూమ్లో వినిపించేంత లౌడ్గా స్నోర్ చేస్తారు. మామూలు మైల్డ్ స్నోరింగ్కి మనం అంత వీ కెన్, ఇంకా వేరే లక్షణాలు ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు కానీ లౌడ్ స్నోరింగ్ ఒకటి. ఇంకోటి మధ్య మధ్యలో రాత్రిపూట ఊపిరి ఆగిపోవడం. చాలామంది పేషెంట్స్ వాళ్ళ పార్ట్నర్స్ వచ్చి చెప్తారు మనకి, గట్టి గట్టి గురకబెడుతుంటారు, సడన్గా ఊపిరి ఆగిపోతుంది, 5-10 సెకండ్స్ ఆయన గాలి పీల్చుకుంటున్నారో లేదో నాకు అర్థం కావదు, అందుకే ఆయన కదిలిచ్చి నేను ఆయన కానీ ఆవిడ కానీ కదిలిచ్చి నేను లేపిస్తాను గాలి పీల్చుకోమని అని చెప్తాను. దీస్ ఎపిసోడ్స్ ఆర్ కాల్డ్ విట్నెస్డ్ ఏప్నియాస్. సో అది వెల్ రికగ్నైజ్డ్. అలాంటి విట్నెస్డ్ ఏప్నియా సిమ్టమ్ ఎవరైనా చూసింటే కూడా మీకు స్లీప్ యాప్నియా రిస్క్ చాలా హై ఉంది, మీరు ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయించుకుని దానికి డయాగ్నోస్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు విన్నారు స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి డాక్టర్ ప్రదీప్ సింహ గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ప్రదీప్ సింహ గారు, అంటే ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగిన దానికి మీరు అన్నారు ముక్కు బ్లాక్ అవుతుందా అని. అంటే ముక్కు బ్లాక్ అయ్యే వాళ్ళకి, అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి, టాన్సిల్స్, అస్తమా లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా స్లీప్ ఆప్నియా వచ్చే సమస్య ఉందా?
0: ఓకే అండి. స్లీప్ యాప్నియా ఎందుకు వస్తుంది మనకి? అప్పర్ ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్ వల్ల. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ సాఫ్ట్ టిష్యూ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన మనకి పడుకున్నప్పుడు బ్లాక్ అవుతుంది అని చెప్తారు. కానీ కొన్ని అనాటామికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆ స్ట్రక్చర్లోనే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, దానివల్ల మనకి బ్రీదింగ్కి అబ్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి వచ్చేసి మనకి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ఈ ముక్కు మధ్యలో ఉన్న ఖండ ఏదైతే ఒక సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ ఎక్కువ బ్లాక్ అవుతుంటుంది. దానివల్ల వాళ్ళకి పదే పదే జలుబులు రావడము, పదే పదే సైనస్ ప్రాబ్లమ్స్ రావడము, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం, సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ బ్లాక్ అవడం వలన మనకి గాలి సరిగా అందక దానివల్ల కూడా వాళ్ళకి శ్వాసలో అంతరాయం రావడము, మళ్ళీ మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవడం అనే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి, ఎక్కువ కూరుకున్న వాళ్ళకి మేము ఫస్ట్ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేసల్ స్ప్రే కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ కొంచెం స్వెల్లింగ్ అవి కంజెషన్ తగ్గితే గురక కొంచెం ముందుకి తగ్గుతూ ఉంటుంది. అలాగే మైల్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ డిఎన్ఎస్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ దాన్ని కరెక్ట్ చేపిస్తే కూడా ఈఎన్టీ డాక్టర్ ఈఎన్టీ సర్జన్గా చేస్తారు ఈ ఆపరేషన్. ఆ డిఎన్ఎస్ అనేది కరెక్షన్ చేయించుకుంటే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు, ఎస్పెషలీ మైల్డ్ స్లీప్ యాప్నీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది టాన్సిల్స్ అడినాయిడ్స్. టాన్సిల్స్ అడినాయిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్

0: ప్రాసెస్ ఫర్ స్లీప్ యాప్నియా ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళు గురకబెడుతున్నారంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది వారు నోరు ఓపెన్ చేసి టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యాయా లేదా. టాన్సిల్స్ కొంతమంది చిన్న పిల్లలకి ఎంత ఎంత ఎన్లార్జ్ ఉంటాయంటే అవి రెండు మధ్యలో వచ్చి ఒకళ్ళు అంటుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే గాలి ఆడదు, అక్కడ టాన్సిల్స్ పెరిగిపోయి ఎయిర్ ఆబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంటాయి. అడినైట్స్ కూడా అలాగే, అవి కూడా ఒక చిన్నగా కండ అక్కడ ఉంటుంది మనకి అప్పర్ ఎయిర్వేలో నేసఫారింక్స్. సో దాన్ని అడినైట్స్ టాన్సిల్స్ తీపిచ్చేస్తే వాళ్ళకి శ్వాస బాగా పడుతుంది, వాళ్ళకి చిన్నపిల్లల గురక స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ఎస్పెషలీ స్మాల్ కిడ్స్లో ఇదే కామన్ కాజ్ ఫర్ స్లీప్ యాప్నియా. అడల్ట్స్లో ఎలాగైతే మనం ఒబిసిటీ ఉబ్బకాయం అంటాం, చిన్నపిల్లల్లో టాన్సిల్స్ అడినైట్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ స్లీప్ యాప్నియా.
1: హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రహమతుల్లా.
1: చెప్పండి రహమతుల్లా గారు, మీ క్వశ్చన్ అడగండి.
2: కొత్తపల్లి.
1: ఓకే, మాట్లాడండి.
0: చెప్పండి రహమతుల్లా గారు, వింటున్నా.
2: నాకు సార్ నిద్రలో బాగా గురక వస్తాయి సార్, అయితే దీని వల్ల ఏమైనా హార్ట్ కి ఏమైనా ఇబ్బంది ఉంటాయా సార్? ఏమన్నా మరి
0: మీ వయసు ఎంత అండి రహమతుల్లా గారు? వయసు మీ వయసు ఎంత చెప్పండి?
2: 73 ఓన్లీ.
0: 73, ఓకే. సో గురక వలన మనకు, నేను ఆల్రెడీ మీరు ప్రోగ్రామ్ ఒకవేళ వింటుంటే మీరు గ్రహించుండొచ్చు, గురక మనకి ఎక్కువ ఉండడం వలన బాడీలో అనేది ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అయ్యాయి, స్ట్రెస్ హార్మోన్స్ బాగా పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వలన బీపీ షుగరు అవి ప్రాబ్లం ఇబ్బందులు వచ్చి ఈవెన్చువల్లీ మనకి గుండెకి కూడా స్లీప్ యాప్నియా అనేది హార్ట్ అటాక్కి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో సివియర్ స్లీప్ యాప్నియా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నివారణ అంటే చూడండి, ఒకటి మైల్డ్ టు మోడరేట్ స్లీప్ యాప్నియా అర్లీ స్టేజెస్ లో ఉందనుకోండి. స్లీప్ యాప్నియా స్లీప్ స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది మనకి అర్లీ స్టేజ్ లో ఉంది, మైల్డ్ గానే ఉంది. అంటే నేను చాలా మందికి అడ్వైస్ చేసేది ఏంటంటే కొంచెం బరువు తగ్గించండి, వెయిట్ లాస్ చేయండి. టెస్టా స్లీప్ యాప్నియాకి టెస్ట్ వచ్చేసి స్లీప్ స్టడీ, డయాగ్నోస్టిక్ స్లీప్ స్టడీ అని చేస్తాము. సో మీరు పడుకున్నప్పుడు మీకు వివిధ రకమైన వైర్లు కనెక్ట్ ఉంటాయి మీ బ్రెయిన్ నుంచి పట్టుకుని ముక్కులో, పల్స్ ఆక్సిమీటర్ వేలకి, చెస్ట్కి ఒక చెస్ట్ బ్యాండ్ ఒకటి, అబ్డమెన్కి ఒక బ్యాండ్ అవన్నీ పెట్టి మనము టెస్ట్ చేస్తాం. పడుకున్నప్పుడు ఎంత సివియరిటీ వస్తుంది గురక, ఆక్సిజన్స్ ఎంత వరకు తగ్గుతున్నాయి, ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది, గంటకి ఎన్నిసార్లు మీకు ఆక్సిజన్స్ తగ్గుతున్నాయి, ఇవన్నీ మనకి ఓవర్ నైట్ స్లీప్ స్టడీ చేస్తే తెలుస్తాయి. దాన్ని బట్టి మనకు స్లీప్ యాప్నియా మనకు సివియర్ ఉందా, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా అనేది దాంట్లో తెలుస్తుంది.
1: మీరు వింటున్నారు స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి డాక్టర్ ప్రదీప్ సిన్హా గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోదా హాస్పిటల్స్, కాల్ 0404567.
1: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఆనంద్ అండి.
1: చెప్పండి ఆనంద్ గారు.
2: మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలి.
1: వింటున్నారు?
0: చెప్పండి. వింటున్నాను
2: సార్. నమస్తే అండి.
0: నమస్తే. చెప్పండి
2: సార్. నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఆనంద్ అండి.
0: చెప్పండి ఆనంద్ గారు.
2: అయితే నైట్ సమస్య ఏంటంటే నాకు దాదాపు 12 అయిపోయిన దాకా కూడా ఎగ్జాక్ట్లీ నైట్ 2:00 3:00 2:30 వరకు కూడా నిద్ర రా

0: చేయట్లేదు. రెండవది ఏంటంటే నిద్రపోయిన తర్వాత బాగా గుర్కొస్తుందంట సార్, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ సాయంత్రంలో అట్లా నిద్ర రాకపోయినా మార్నింగ్ వచ్చేసి 4:30 నుంచి కథం మధ్యాహ్నం అంతా నిద్ర బాగా నిద్ర వస్తుంది.
1: రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నిద్ర పట్టకపోవడం 2 గంటల దాకా, అదొకటి. దాన్ని సో అది వచ్చేసి ఇన్సామ్నియా, అంటే నిద్ర పోవాలనుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. రెండు, పడుకున్న తర్వాత ఎక్సెసివ్ గురక పట్టడం, సో దాన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే మన గురక వలన మనకి డీప్ స్లీప్ పట్టక క్వాలిటీ స్లీప్ ఉండదు. సో రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో అవి రెండు వలన మీకు రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వలన పగలపూట ఎక్కువ పడుకుంటున్నారు. పగలపూట మీకు నిద్ర మొత్తం ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఇది చాలా కామన్, ఇది అందరికీ మిక్స్ ఆఫ్ ఇన్సామ్నియా ఉంటుంది, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో ఒకటి స్లీప్ యాప్నియా డయాగ్నోస్ చేయడానికి స్లీప్ స్టడీ ఒకటి చేయించుకోవచ్చు మీరు. సో దాంట్లో మనకి స్లీప్ యాప్నియా ఎంత సివియర్ ఉంది అనేది తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే స్లీప్ యాప్నియా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇన్సామ్నియా అంటే పడుకున్నా నిద్ర పట్టకపోవడం. దానికి కొంచెం హ్యాబిచువల్ ఉంటుంది అండ్ కొన్ని స్లీప్ హైజీన్, అంటే ఒక డిసిప్లిన్, స్లీప్ మంచిగా పట్టడానికి కూడా ఒక డిసిప్లిన్ కావాలి మనకి. సో స్లీప్ హైజీన్ అనే టెక్నిక్స్ మనం ఫాలో చేస్తే ఇన్సామ్నియా అనేది కూడా మనం చాలా వరకు మందులు లేకుండా తగ్గించవచ్చు.
2: హలో, చెప్పండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వింటున్నాను, చెప్పండి.
3: సార్, ఇప్పుడు నిద్ర లేకపోవడానికి శారీరక కారణాలు, మానసిక కారణాలు రెండు ఉంటాయా? ఒకటి ఉంటాయా సార్?
1: అది మనకి రెండు ఉంటాయండి, శారీరక కారణాలు ఉంటాయి, మానసిక కారణాలు కూడా ఉంటాయి. సో నిద్ర సరిగా పట్టట్లేదు అంటే చాలామందికి ఒకటి హ్యాబిచువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నేను చాలామంది చెప్తాను నిద్ర మీకు పట్టట్లేదు అంటే కొన్ని సింపుల్ థింగ్స్ ఫాలో చేయండి. సేమ్ టైంకి పడుకోవాలి, సేమ్ టైంకి లేవాలి. ఒకటి, ఇప్పుడు నేను వర్క్ చేసేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కార్పొరేట్ సైడ్లో, అక్కడ చాలామందికి షిఫ్ట్ ప్యాటర్న్ ఉంటుంది. ఒకరోజు 3 గంటల నుంచి 10 గంటల దాకా పనిచేస్తారు, ఇంకో రోజు పొద్దున్న 9 వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు, మరి ఇంకో రోజు రాత్రి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, పగలు ఫినిష్ చేస్తారు. సో అలా షిఫ్ట్ ప్యాటర్న్ వలన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక బాడీకి ఒక సిస్టమ్ అనేది డెవలప్ కాదు, అది డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి పడుకోవాలన్నప్పుడు నిద్ర పట్టదు. సో ఎప్పుడు ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో వాళ్ళు ఒకే టైంకి పడుకోవడం అలవాటు చేసుకోవాలి, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బాడీకి ఏ రిధంలో మనము అలవాటు చేస్తే అదే వాళ్ళకి దానివల్ల కన్సిస్టెంట్గా స్లీప్ వస్తుంది. ఇంకొకటి, సన్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమిటంటే ఇంట్లో ఉంటారు, బయటకు వస్తే కారు ఎక్కుతారు, ఆఫీస్కి పోతారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మళ్ళీ కారు ఎక్కుతారు, ఇంటికి వస్తారు. సన్ ఎక్స్పోజర్ అస్సలు లేదు. పగలు పూట బిట్వీన్ 7 to 9 అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సన్ ఎక్స్పోజర్ అయితే ఏమవుతుందంటే మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మన హార్మోన్స్ని చాలా వరకు రెగ్యులేట్ అవుతాయి. అక్కడ పగలపూట లేచిన వెంటనే ఒక 1/2 hour సన్ ఎక్స్పోజర్ అయ్యారంటే బాడీలో మెలటోనిన్, విచ్ ఈస్ ద స్లీప్ గివింగ్ హార్మోన్, మనకు నిద్ర రావాలంటే మెలటోనిన్ అనేది ఇంపార్టెంట్. ఆ మెలటోనిన్ని నిద్ర లేచిన తర్వాత సన్కి ఎక్స్పోజర్ అయితే ఆ మెలటోనిన్ తగ్గిస్తుంది సన్. మన బాడీలో ఎలా ఉంటాయి, అన్నీ సైక్లికల్గా ఉంటాయి, ఇవి తగ్గుతాయో తర్వాత పెరుగుతాయి. సో పడుకున్న తర్వాత రాత్రి అయిన వెంటనే చీకటి అయిన వెంటనే మెలటోనిన్ పెరగాలంటే పొద్దున్న తగ్గడానికి మనం దానికి సఫిషియంట్ సన్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. సో పొద్దున్న లేవండి, ఒకే టైంకి లేవండి, కొంచెం సన్ ఎక్స్పోజర్ తీసుకోండి, కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్. బాడీకి ఎక్సర్సైజ్ వలన కూడా స్లీప్ మీద చాలా బెనిఫిట్ ఉంటుంది. సో వాకింగ్ చేయండి మార్నింగ్ పూట, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఆ తర్వాత టీ కాఫీలు తాగేవాళ్ళు పర్టికులర్గా 2 గంటల తర్వాత మీరు తాగొద్దు. కెఫెయిన్ హాఫ్ లైఫ్ వచ్చేసి అరౌండ్ 6 hours ఉంటుంది. మీరు 2 గంటలు తాగారంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాఫీ తాగారనుకోండి, రాత్రి 9:10 దాంట్లో సగం ఉంటుంది ఇంకా బ్లడ్లో. అదే మీరు 6 గంటలకి 7 గంటలకి తాగారనుకోండి, ఉన్నది మొత్తం ఆల్మోస్ట్ మనకి బ్లడ్లో అలాగే ఉంటుంది. సో అంత లెవెల్ ఆఫ్ కెఫెయిన్ పెట్టుకునే, కెఫెయిన్ ఇస్ అ స్టిమ్యులెంట్, మన బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. నిద్రపోయే

0: తెస్తుంది అది. సో ఈవినింగ్ నిద్ర ఎవరికైతే ప్రాబ్లమో వాళ్ళు సాయంత్రం పూట టీ తాగొద్దు, టీ కానీ కాఫీ కానీ, టీలో కూడా కెఫీన్ ఉంటుంది. సో టీ కానీ కాఫీ కానీ ఇంకేదైనా స్టిమ్యులెంట్ డ్రింక్స్, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు పెప్సీలు కోకులు అవి అవన్నిట్లో కూడా కెఫీన్ ఉంటుంది, రెడ్ బుల్ లాంటివి. సో అవన్నీ మీరు ఈవినింగ్ పూట తాగదు, మధ్యాహ్నం 2 o'clock లోపల క్లోజ్ చేయాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ అవాయిడింగ్ స్టిమ్యులెంట్స్, అవి మూడు కాకుండా డయట్. డయట్లో ఎప్పుడైతే మీరు హై అమౌంట్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ప్యాకెట్లో వచ్చే ఫుడ్, దాన్ని నార్మల్ న్యాచురల్ ఫామ్లో ఉండదు ఫుడ్, దాన్ని కెమికల్స్ కలిపి స్టార్చ్ కలిపి అది తీసి ఇది తీసి అది యాడ్ చేసి ఇది యాడ్ చేసి చేస్తారు కదా ఫుడ్, మ్యాగీ నూడిల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవి సర్టెన్ అదర్ ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అవన్నీ, అవన్నీ న్యాచురల్ ఫుడ్ కావు, అవి హైలీ ప్రాసెస్డ్ కెమికల్స్ యూస్ చేస్తారు, అంతా న్యాచురల్ ఎలిమెంట్స్ అంతా బ్లీచ్ చేస్తారు. అలాంటి ఫుడ్ తింటే మనకేంటంటే ఒకటి బాడీలో మీకు నిద్ర ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది దీంతో అల్ట్రా ప్రాసెస్డ్. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ ఈ స్క్రీన్ టైం ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్రప్టర్ ఆఫ్ స్లీప్ మన కరెంట్ జనరేషన్కి, అండ్ మన ఓల్డర్ జనరేషన్ కూడా ఇప్పుడు వాట్సాప్ బాగా అలవాటు పడిపోయారు. అంత 60 ఏళ్ళు వచ్చిన అందరూ ఎల్డర్లీ పీపుల్, నేను చూసేది మా ఫ్యామిలీలో కానీ మన తెలిసిన వాళ్ళందరూ కానీ వాట్సాప్, ఆ వాట్సాప్ ఆ షార్ట్స్ అవి చూస్తూ ఉంటాం కంటిన్యూస్గా. నిద్ర పట్టలేదంటే చేసే పనే అది, ఒక చేతిలో ఫోన్ పెట్టుకుని స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో దీంతో మనకి ఏంటి ప్రాబ్లం, ఎందుకు నిద్ర పట్టదు స్క్రోల్ చేస్తుంటే అంటే ఆ బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుంటుంది ఫోన్లో. సో ఆ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గి మనకి నిద్ర పట్టదు. సో అది చేసేవాళ్ళు 1 hour బిఫోర్ గోయింగ్ టు బెడ్ డు నాట్ యూస్ యువర్ ఫోన్. ఓకే, నెక్స్ట్ కాలర్కి ఛాన్స్ ఇద్దాం, మనం ఎక్కువ మాట్లాడేసాం. ఓకే,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు గోవర్ధన్ మేడం, హైదరాబాద్
1: మాట్లాడుతున్నాను. చెప్పండి గోవర్ధన్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు నిద్ర కొరకు స్లీపింగ్ పిల్స్ ఉంటాయి కదా సార్, నిద్ర పట్టకుంటే స్లీపింగ్ పిల్ వేసుకుంటే మత్తుగా నిద్ర పడుతుంది, అప్పుడు ఈ గురక సమస్య ఉన్న వాళ్ళు దాన్ని ఎట్లా సార్, ఇప్పుడు అది గురక ఉంటే స్లీపింగ్ పిల్ తోటి నిద్రపోతాం కదా, మరి గురక సమస్య అప్పుడు ఉంటుందా ఉండదా, మరి మత్తు ఉంటుంది పడుకుంటాం.
0: స్లీపింగ్ పిల్ వలన గురక ఎక్కువ అవుతుంది. సో
2: ఇట్లా మరి నాకైతే నిద్ర పడుతుంది కదా సార్, అది వేసుకుంటే నేను నిద్రపోతాను.
0: అది కాంప్లెక్స్ ప్రాబ్లం అండి, మీరు చెప్పింది. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి స్లీపింగ్ పిల్ తీసుకుంటేనే నిద్ర పడుతుంది లేదా నిద్ర పడదు అంటే అలా అది స్లీపింగ్ పిల్లకి వాళ్ళు హ్యాబిచ్యువేట్ అయిపోయారు, దానికి ఒకలాగా డిపెండెన్సీ వచ్చేసింది. సో దానికి ఇప్పుడు సడన్గా ఆపినా కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని స్లీపింగ్ పిల్ని మనం
2: స్లీపింగ్ పిల్ వేసుకోవాలి.
0: ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి మీరు వాడుతుంటే సడన్గా ఆపొద్దు, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి, దాన్ని స్లోగా వీన్ చేసుకుంటూ మనం కొంచెం డోస్ తగ్గిస్తూ దాన్ని స్లోగా మీకు హ్యాబిట్ నుంచి దూరం చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికి పల్మాలజిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు, సైకియాట్రిస్ట్ కూడా అది ఈ విషయంలో చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటారు. గురుక ఉన్నప్పుడు మీరు స్లీపింగ్ పిల్ కూడా యాడ్ చేస్తే గురుక ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి స్ప్రో లేకుండా పడుకుంటాం కాబట్టి స్లీపింగ్ పిల్తో గురుక ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే మీరు గురుక ఉంటే స్లీప్ స్టడీ చేయించుకుని దానికి అప్రాపరియేట్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. సిప్యాప్ అని చెప్పాను కదా, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, ఆ మెషిన్
2: పెట్టుకుని ఒకసారి వేసుకుంటే అది కంటిన్యూ చేస్తే ఎన్ని రోజుల వరకు వేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు సార్?
0: నేను యూజువల్లీ 1 to 3 weeks వరకే నేను సార్ మాక్సిమం రికమెండ్ చేస్తాను. అంతకన్నా ఎక్కువ రెగ్యులర్గా వాడితే మీకు ఏమవుతుందంటే ఇంకా దాతి లేకపోతే నిద్ర పట్టకపోవడము కొంచెం డిపెండెన్సీ వచ్చేస్తుంది. సో ఎక్కువ కాలం చాలా మంది పేషెంట్స్ సంవత్సరాలు పడి వాడుతుంటారు. సో అలాంటే ఎప్పుడు ఎవరో ప్రిస్క్రిప్షన్ ఇచ్చింటారు చాలా ఏళ్ళ క్రితం, దాన్ని అలాగే వాళ్ళు నిద్ర కోసమని అలవాటు చేసుకుని ఉంటారు. సో దాన్ని ఉన్నటువంటి ఆగినా ప్రాబ్లమే. సో దాన్ని స్లోగా మనము త్రూ ఒక కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ గెట్ దెమ్ డీ అడిక్టెడ్ మనం తగ్గించవచ్చు దాన్ని.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: నమస్తే అండి, నేను మంగా భాస్కర్ చికిండా నుంచి మాట్లాడుతాను, డాక్టర్ గారితో మాట్లాడుతాను.
1: చెప్పండి అమ్మా.
0: నమస్తే అండి, వింటున్నాను.
3: నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్. చిన్న డౌట్ ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా 1 year బేబీస్ వాళ్ళు కూడా చిన్న చిన్న గురుక వినిపిస్తూ ఉంటుంది. ముందు ఏంటంటే ఇంతకు ముందు అపోహ అయ్యి ఉండొచ్చు, సన్నగా ఉండే వాళ్ళకంటే ఊబకాయం లావుగా ఉండే వాళ్ళకే గురుక వస్తుంది అనేవాళ్ళు. ఏంటండి డిఫరెన్స్?
0: చూడండి, మైల్డ్ గురుక

0: ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. కొంచెం వెయిట్ వెయిట్ గురించి కాదు, నేను మీకు ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో ఒకసారి చెప్పాను, అంటే బాగా లౌడ్ స్నోరింగ్, పక్క రూమ్ కూడా వినిపించేంత స్నోరింగ్ అంటే అలా ఉంటే, ప్లస్ కొంచెం అప్పుడప్పుడు ఊపిరి ఆగిపోతూ ఉంటే, దెన్ ఆర్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్, పగలపూట నిద్ర ఎక్కువ వస్తుంటే, అవన్నీ కొంచెం సీరియస్ ఫ్యాక్టర్స్. దానివల్ల దానికి మనం స్టడీ చేయించి టెస్ట్ చేయించి మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు మైండ్ గురుక పెడుతుంటే ఏం ప్రాబ్లం లేదు, లౌడ్ గురుక వస్తుంటే దాని వలన వాళ్ళకి ఎక్కువ నిద్ర మత్తు అలా ఉండడం, డే టైంలో నిద్ర సరిపోక టైర్డ్గా ఇరిటేబుల్గా లెథార్జీగా అండ్ ఎక్కువ ఫెటీగ్డ్గా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండి అలా బిహేవ్ చేస్తుంటే దాన్ని దాన్ని చూపించాల్సి ఉంటుంది.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: చెప్పండి,
1: చెప్పండి అమ్మా, మాట్లాడండి,
0: చెప్పండి, వింటున్నాను.
1: హలో, మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082 2324085 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్లీప్ యాప్నియా, నిద్రలో శ్వాసకు పదే పదే అంతరాయం కలిగే సమస్య గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది?
0: కామన్గా మనకి ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకంటే వాళ్ళకి ఒకటి వెయిట్ చెప్పాను మీకు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఏజ్లో ఉన్నా కానీ వాళ్ళకి హై రిస్కే. కానీ ఎల్డర్లీ పీపుల్కి ఏంటంటే వాళ్ళకి జనరల్గానే మసల్ టోన్ తక్కువ ఉంటుంది, మసల్స్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం మసల్ లాస్ అవుతుంటుంది. సో వాళ్ళు కొంచెం అంత ఒబేసిటీ లేకున్నా కానీ వాళ్ళకి డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి, కాబట్టి మసల్ లాస్ అవ్వడం వలన వాళ్ళకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ మెటబాలిక్ సిండ్రోమ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇలాంటి ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం గురక పెడుతున్నా కానీ కొంచెం స్లీప్ యాప్నియాకి స్క్రీనింగ్ చేయించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచి.
1: హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా.
2: మేడం, ఎంత నిద్ర పట్టినా నిద్ర రాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ టాబ్లెట్ చేస్తున్నా కూడా నిద్ర రావట్లేదు మేడం.
0: ఓకే, మీ వయసు ఎంత అండి? ఎంత అమ్మా?
2: 32
0: ఓకే ఓకే. సో యంగ్ పీపుల్లో మోస్ట్ కామన్లీ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇది ఎంత లైఫ్ స్టైల్ రిలేటెడే ఉంటుంది. పెద్దగా ఆ వయసులో 30స్లో మేజర్ హెల్త్ ఇష్యూస్ చాలామందికి ఏమి ఉండవు. సో ఒకటి, నేను ఆల్రెడీ స్లీప్ హైజీన్ గురించి మాట్లాడాను, మీరు వింటుంటే ప్రోగ్రామ్ మీకు గుర్తుండొచ్చు. సేమ్ టైమింగ్స్కి పడుకోవడం, సేమ్ టైమ్స్కి లేవడం, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి కొంచెం సన్ ఎక్స్పోజర్, స్క్రీన్ టైం తగ్గించాలి. ఓకే, ఇది ఒకటి. మనకి ఏంటంటే ఇది ఒక ఓవర్ నైట్ మనకి రిజల్ట్స్ అనేవి రావు. ఇది ఒక యజ్ఞం లాగానే అనుకోండి, ఒక ఇది ఒక మీకు ఇట్ ఇస్ ఇప్పుడు నేను ఒకళ్ళకి ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వమంటే నేను చెప్తాను ఈ డైట్ తినండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి అని. ప్రతి ఒక్కళ్ళకి వెయిట్ లాస్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే దాంట్లో తప్పిదాలు చేస్తుంటారు దాని మధ్యలో. సో అది మనం ఒక ప్రాక్టీస్తో స్లోగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ యంగ్ పీపుల్కి ఐ డోంట్ రికమెండ్ టు మెనీ మెడికేషన్స్, స్లీపింగ్ పిల్స్, ఎందుకంటే మీకు ఇంకా ఫర్దర్ చాలా 40-50 ఇయర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ లైఫ్ ఉంటుంది, ఇంకా 30-40 ఇయర్స్. సో ఇప్పుడు మీరు స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడ్డారంటే ఏమవుతుందంటే దాని మీద డిపెండెన్స్ వస్తుంది. ఇంకా ఏదర్ దేర్ నీ అండర్లయింగ్ అదర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, అవి కూడా ఇంపార్టెంట్. చాలామందికి యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ ఎక్సెసివ్ థింకింగ్, సో ఇంకా మూడ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. దాటిలో కూడా వాళ్ళకి మంచి నిద్ర అనేది రాదు. సో ఒకవేళ అవన్నీ ఏమన్నా ఉన్నాయో కూడా మనం ఒకటి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, హైదరాబాద్ నుంచి మేడం.
1: చెప్పండి
3: డాక్టర్ గారు.
0: నమస్తే, చెప్పండి, వింటున్నాను.
3: నమస్కారం సార్.
0: నమస్తే
3: సార్. ఇప్పుడు నాకు అప్పుడు సమ్ టైమ్స్ నిద్రలో సమ్ స్లీప్ ఆలి

0: శ్వాస ఇవ్వడం అట్లా జరిగింది సార్ 3-4 టైమ్స్. అట్లా
1: శ్వాస ఆగిపోతుంది
0: సార్ 3-4 టైమ్స్ అట్లా జరిగింది. మళ్ళీ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో వీక్ మీద కొట్టుకుంటే
1: సో నిద్రలో ఊపిరి ఆగిపోయి తర్వాత ఎవరన్నా వీప్ మీద కొడితే సెట్ అయింది అలా
0: అంటున్నా.
1: మంచం మీద దిగి మీరు వీపీ కొట్టుకుంటే కొంచెం, సో నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఊపిరి ఆగింది అంటారా, దాని వల్ల మెలకు వచ్చింది. అదే సో ఇది ఇది గుర్క ప్రాబ్లం వల్ల, స్లీప్ యాప్నే వల్లనే ఉంటుంది మోస్ట్ కామన్లీ. ఇలా ఊపిరి ఆగిపోయి అన్న ఇంకా అదర్ కారణాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట మనకి గాలి అందకుండా ఉండడం అనేది ఇట్ కెన్ బి ఫీచర్ ఆఫ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో, లైక్ అస్థమా ఫర్ ఎగ్జాంపుల్. అలర్జిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట పెళ్లి కూతలు వీజింగ్ వచ్చి ఊపిరి ఆగిపోయి బ్రీదింగ్ ప్రాబ్లం వల్ల నిద్రలేస్తూ ఉంటారు. ఇంకోటి కామన్గా కొన్ని అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం అంత డీటెయిల్గా పోకపోయినా రాత్రిపూట గాలి ఆగిపోవడము ఊపిరి ఆడకుండా ఉండడం అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. దానికి మీరు ఒక ఎస్పెషలీ మీరు మిడిల్ ఏజ్డ్ పర్సన్ లాగా వినిపిస్తుంది, 30s ఉన్నట్టు అనిపిస్తుంది. సో హెల్త్ చెక్ అవి చేయించుకొని మొత్తం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే,
3: నా పేరు శ్రీనివాస్,
1: చెప్పండి.
3: మాట్లాడుతున్నాండి.
1: ఓకే,
3: నాకు లాస్ట్ 1.5 ఇయర్ క్రితము స్లీప్ యాప్నియా పెట్టి ఆపరేషన్ చేశారు. 20 టైమ్స్ బ్రేక్ వస్తుందండి టెస్ట్ లో, రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు. అయితే ఆపరేషన్ అయ్యాక బ్రీతింగ్ బాగానే ఉంది కొంచెము. ఇవరకు గాలి పీల్చుకుని వదిలేటప్పుడు 50% ముక్కులో బ్లాక్ అయిపోయి నోట్లోంచి వచ్చేది. తర్వాత ఇప్పుడు కూడా నిద్రలో మళ్ళీ గురక మామూలు అయిపోయిందండి. ఇది వరకు లాగా ఒక 1 మంత్ ఆపరేషన్ బాగానే ఉంది కానీ గురక బాగా.
1: ఓకే, సో ఆపరేషన్ అంటే మోస్ట్లీ మీరు చెప్పేది డివైటెడ్ నేసల్ సెప్టమ్, ముక్కు కండ ఒకవైపు ఎక్కువ ఉండడం వలన ఇబ్బంది అయ్యి ఆపరేషన్ చేసి ఉంటారు. ఇంతకుముందే నేను ఆల్రెడీ ప్రోగ్రామ్లో ఒకసారి చెప్పాను, ఆ కండ కరెక్షన్ వలన కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ స్లీప్ యాప్నే అదేమి క్యూర్ కాదు. సో స్లీప్ 20 టైమ్స్ నైట్ మీకు బ్రేక్ వస్తుంది అంటే 20 AHI మీరు చెప్పినట్టు చెప్పిన ప్రకారం. సో దానికి సిపాప్ కూడా వాడాల్సి ఉంటుంది మీరు. సో డిఎన్ఎస్ కరెక్షన్ కెన్ ఓన్లీ సో హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. సో సిపాప్ అనే మిషన్ కంటిన్యూస్గా మీరు వాడాల్సి ఉంటుంది మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి.
2: చాలా చక్కగా స్లీప్ యాప్నియా గురించి మా శ్రోతలు అడిగిన అన్ని క్వశ్చన్స్కి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు డాక్టర్ ప్రదీప్ సిన్హా గారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
1: నమస్తే.
4: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
6: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడానికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 57 సెకండ్లు. ముంబై నుంచి రిలేపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హారీ కపుల కార్యక్రమంతో మిమ్మల్ని సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది స్టేట్ ట్యూన్డ్.
7: सबका नमस्कार.
2: तो नमस्कार के बाद हम बताते हैं कि आज हम क्या बातें करने वाले हैं, मतलब किन विषयों पर बात करें.
7: तो आज हम लेकर आए हैं विषय विलुप्ति की ओर भाषाएं और बोलियां. जो भाषाएं कहते हैं ना, हमारा देश जो है वो विविधता से भरा हुआ है. तो इसमें बहुत ही अनेकों भाषाएं बोली जाती हैं, तो उनमें से कुछ भाषाएं ऐसी हैं जो अब विलुप्ति की कगार पर आ गई हैं.
2: बिल्कुल. और संवाद के लिए भाषा का बहुत बड़ा महत्व होता है. सबका संवाद करने का अपना एक तरीका होता है, अपनी एक जरिया होता है, वो होता है भाषा.
7: बिल्कुल.
2: और कई बार जिनके पास भाषा नहीं होती वहां इशारों

శ్రోతలు, మీరింతవరకు వివిధ భారతి ఆకాశవాణి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రం నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇక ఈ కార్యక్రమాలు మళ్ళీ వినాలి అనుకుంటే మరి మా నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

శ్రోతలకు అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్నారు ముత్యాల ముగ్గు చిత్రం నుండి పాట వినిపించమని. మరి ఈ చిత్రం కోసం పి సుశీల గారు పాడిన పాట వినండి.

0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి FM 103.2 MHz.

ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అఖండ చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మానవిత వీరి కోసం వినండి ఈ పాట.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ ఆకాశవాణి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, పిన్కోడ్ నంబర్ 503001. మరి ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీబీ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలకు ఒక మరొక గమనిక. ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
4: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతులకు మరొక గమనిక. ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామేర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు మరియు ఎపటలాజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తగ్గు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వీరందరూ కోరుతున్నారు 666 చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నెంబర్ 503001. మరి ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఏంటి
1: కోకిల శృతిల. శ్రోతలు, మీరు విన్న ఆ పాట పెద్దబాబు చిత్రం నుండి. పాట వినిపించమని కోరిన శ్రోతలు ఎల్లారెడ్డిపేట నుండి మౌనిక, ప్రవీణ్, రియన్స్, శ్రీనివాస్, అపర్ణ, సంజన, మిన్ను వీరి కోసం ఆ పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
9: ముఖాన్ మొటిమల,
10: హై బాల్,
9: గజ్జా బొబ్బలా,
10: హై బాల్,
9: నడువల కామరా,
10: హై బాల్,
9: వరద పుల్లా,
10: హై బాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సై బాల్.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక గీతం.

శ్రోతలు, మీరింతవరకు లలిత గీతల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ఇప్పుడు వింటారు

சினி ரஞ்சனி. తెలుగు సినిమా పాటల కార్యక్రమం.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. సుజాత సౌమ్య గారు పాడిన ఈ పాట చంద్రలేఖ చిత్రం.

శ్రోతలు, మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు.

ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: begin at 6:30 p.m. IST. In badminton, India's women's doubles duo of Teresa Jolly and Gayatri Gopichand has stormed into the quarterfinals of the BWF World Championships in New Delhi. The Indian pair produced a commanding performance to defeat 7 seeds Rin Iwanaga and Kei Nakanishi of Japan in straight games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:15 తెలుగులో ప్రాంతీయ వార్తలు. ముందు వాణిజ్య ప్రకటన
2: వినండి. మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా జీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది. అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం?

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సంఘీభావం తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా డిజైన్ ప్రకారమే హక్కుల పరిరక్షణ జరగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో 32వ దక్షిణ మండల మండలి సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని ప్రకటించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో రాష్టంలోని పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమన్వయ సమావేశం జరిగింది. కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ డబుల్ లైన్ కొత్త రైలు ప్రతిపాదనలు ప్రస్తావించగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 24 ఆర్యూబీ ఆర్ఓబీలు మంజూరైనట్టు తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ ఎంపీలు స్థానిక రైల్వే అవసరాలను లేవనెత్తారు. బుల్లెట్ రైళ్ల అంశంతో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధం లేదని, 3 బుల్లెట్ రైళ్ల హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఏర్పాటైందని, అది పూర్తిగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందనరావు చెప్పారు. 22A నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై తహసీల్దార్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర కేంద్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఢిల్లీలో ప్రాతినిధ్య పత్రం సమర్పించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్ వంటి ప్రజా ప్రదేశాల్లో ఫీడింగ్ రూమ్లు, బేబీ చేంజింగ్ స్టేషన్లు తప్పనిసరి చేయాలని, జిల్లా స్థాయిలో మానవ తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సూర్యాపేట జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాత వెల్లటూరు వద్ద 1648 కోట్ల రూపాయలతో 53,000 ఎకరాలకు నీరందించే మహాత్మాగాంధీ ముక్త్యా

0: బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలో 173 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్దికి సుమారు 1800 కోట్ల రూపాయల మేర నిధులు తీసుకురావడంలో మంత్రి వాకిటి శ్రీహరి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆధార్లో ఏమైనా సవరణలు సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలోని పద్మానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో ఇది 5వ ఆధార్ సేవా కేంద్రమని చెప్పారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కమిషనర్ ఆర్వీ కరణన్, అదనపు జోనల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా చేరిన ప్రాంతాలు బాలాపూర్పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్, వైద్య అత్యవసర సేవలపై పోలీసు, అగ్నిమాపక, జలమండలి తదితర శాఖలతో సమన్వయం చేస్తారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వీబీ జీరామ్జీ పథకం ద్వారా ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణంపై చర్చిస్తారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ,
1: 50 ఇయర్ తర్వాత మీ అందరికి బోన్ డెన్సిటీ కొంచెం తగ్గిపోతుంది. అందరం కలిసి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు, చాలా సంతోషం. మహిళా సంఘాల రోల్ అంటే మహిళలకి సంక్షేమం, మహిళలకి సాధికారిత, మహిళలకి ఆరోగ్యం, మహిళలకి ఐడెంటిటీ.
0: మెదక్ జిల్లా బోగడ భూపతిపూర్ గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
2: రబీలో ఉన్న క్రాప్స్ తో పాటు హనీబీ బాక్సెస్ కూడా చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దాట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఈ హనీబీ కీప్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా యాక్టివిటీ 60-70% పెరగడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్, లారీ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం 24 ఆగస్టు నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ చేపట్టనున్న నిర్వధిక సమ్మెకు సిపిఎం తెలంగాణ రాష్ట కమిటీ మద్దతు ప్రకటించింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. వృద్ధులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్

0: यत् विरोध प्रदर्शनानि अधुना सम्पूर्णे अधिकृत क्षेत्रे प्रसृतानि सन्ति। बैडमिंटन क्रीडायां भारतस्य महिला युगल क्रीडिके त्रिसा जौली अथ गायत्री गोपी चंदः च नवदिल्ल्यां आयोजितायां BWF विश्व प्रतिस्पर्धायाः प्रागुपान्त्य चरणे प्रविष्टवत्यौ इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం. మరి వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇప్పుడు వినండి ప్రబోధ.

0: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా ఉన్నికృష్ణన్ హరిణి బృందం పాడిన ఈ పాట అర్జున్ చిత్రం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
6: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 MHz పై సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, పల్లవి బృందం పాడిన ఈ పాట శుభ సంకల్పం చిత్రం నుండి.

శ్రోతలు మీరింతవరకు సినీ రంజని తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్.

0: వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమీదుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు ఈ అంశం గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనం నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బిడ్డ పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడుల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడుల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమంగా చేరడం వలన మొక్క బిడ్డకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయవచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింక్ ధాతులోప లక్షణాలు కనబడినచో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధి

0: లో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20% 10 రోజుల వ్యవధిలో 2 పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా: పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండి మిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతర్కృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% వేసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% వేసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5%, ఇంకా సోడియం క్లోడినాపా ప్రోపర్జిన్ 8% వేసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రొపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారి చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350-400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలను ఇచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45-75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకొని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఎత్తుమడల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు గురించి మోరల్ విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు దాటి 19 సెకండ్లు.

0: ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరు రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఇప్పుడు విందాం ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి మేటి గీతాలు మధుర గీతాల కార్యక్రమంలో మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 దేవీస్తుతి వింటారు భక్తిరంజని కార్యక్రమంలో. 6:40 సూక్తి సుధ వినిపిస్తారు ఎండి అక్బర్ బాషా గారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నుకల గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో శ్రావణ మాసం విశిష్టత గురించి పొట్టూరి శారదా గారు అందించిన వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తరిగొండ వెంకమాంబ గారి వర్ధాంతి సందర్భంగా పుట్టి నాగలక్ష్మి గారు
7: ఆకాశవాణి వార్తలు చదువుతోంది

ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్నవారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియ ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులు

0: ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ మే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడి త్రిసా జాలి, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈ జోడి జపాన్ కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ కపిల, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జింగ్వా, చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైది అరిఫ్, రాయ్ కింగ్ గ్యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఇలాంటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252 మరొక నెంబర్ 2324085853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వానాకాలంలో జొన్న పంటల్లో చీడపీడల నివారణ ఎలా చేయాలి తెలియజేయటం కోసం ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఎం శంకర్ గారు నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: డాక్టర్ ఎం శంకర్ గారు, జొన్న పంటలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంట ఉత్పత్తి అవుతుంది?
6: మనము జొన్న అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట. ఇది మనకు ఆహారంగా మరియు పశుగ్రాసంగా కూడా మనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జొన్నను వానకాలంలో మనకు 35,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే 300,000 నుంచి 350,000 వరకు ఈ జొన్న పంటను తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడం అనేది జరుగుతుంది.
5: డాక్టర్ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో జొన్నను ఏ జిల్లాల్లో సాగు చేస్తారు?
6: జొన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానాకాలంలో ఎక్కువగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూలు, వనపర్తి, వికారాబాద్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలలో వానాకాలంలో సాగు చేయడం జరుగుతుంది. అదే యాసంగి విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆదిలాబాదు, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు జిల్లాలలో మనకు ఈ జొన్న పంటను ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది.
5: డాక్టర్ గారు, ఈ జొన్నలో ఉండే పోషకాల గురించి తెలియజేయండి.
6: జొన్న మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇది పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల జొన్న పంటను అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ జొన్న పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాబట్టి జొన్నలు ముఖ్యంగా పిండి పదార్థాలు, అదేవిధంగా మాంసకృతులు, పీచు పదార్థాలు, అదేవిధంగా

0: శరీరానికి కావాల్సిన ఇనుము, ఐరన్, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇది ప్రధాన ఆహార పంటగా మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరుగుతుంది.
1: జొన్న పంటలో జరిగి ఉండే పోషకాల గురించి తెలియజేశారు డాక్టర్ గారు. జొన్న పంట విత్తే సమయం గురించి చెప్పండి.
0: మనం జొన్న పంటను చూసుకున్నట్లయితే వానాకాలంలో మే చివరి వారం నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ వానాకాలంలో జొన్న పంటను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ 2వ వారం వరకు కూడా ఈ జొన్న పంటను విత్తుకోవచ్చు.
1: ఇప్పుడు మనకు రకరకాలైన నేలలు ఉన్నాయి డాక్టర్ గారు, అయితే ఈ జొన్న పంటకి అనుకూలమైన నేలలు ఎక్కడున్నాయి, అవి ఏంటి?
0: అందుకే ఇంతకుముందు చెప్పినట్టు మనకు జొన్న సాగుకు
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, చెప్పండి సార్.
2: నమస్కారం అండి.
0: నమస్తే సార్.
2: చెవుగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకూరేస్ మండలం, సూర్యాపేట జిల్లా నుండి అండి.
0: చెప్పండి సార్.
2: ఈ ముఖ్యంగా ఈ జొన్న పంటలో వానాకాలంలో ఆశించే చీడపీడలు ఏవి? ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి అనువైన జొన్న రకాలు చెప్తారండి.
0: మనకు వానాకాలంలో చూసుకున్నట్లయితే మొదటగా అంటే మొదటి దశలో ఈ ప్రధానంగా నువ్వు ఈగ, కాండం తొలచి పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకోటి మనకు ఈ రకాలను చూసుకున్నట్లయితే పచ్చజొన్న చూసుకున్నట్లయితే పాలెం పచ్చజొన్న PYPS2 అనే రకము మనకు నల్గొండ జిల్లాలో ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇది అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా మనం నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే పచ్చజొన్నని ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి PYPS2 అనే రకాన్ని సాగు చేసుకుంటే నల్గొండ జిల్లాకు అనుకూలంగా ఉంటుందండి.
1: మన శ్రోత అడిగినట్లు ఈ జొన్న నాశించే పురుగుల గురించి తెలియజేయండి డాక్టర్ గారు, వాటికి ఎటువంటి నివారణ పద్ధతులు కూడా చెప్పండి.
0: మనకు జొన్న పంటను చూసుకున్నట్లయితే జొన్నలో సుమారుగా మనకు 150 రకాల పురుగులు ఆశించి నష్టాన్ని అనేది కలుగజేస్తాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా జొన్న పంటను ఆశించే వాటిలో చూసుకున్నట్లయితే మొదటి దశలో నువ్వు ఈగ, కాండం తొలచు పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు, కంకినల్లి, పేనుబంక, లక్క పురుగు ఎక్కువగా ఈ జొన్నను ఆశించడం జరుగుతుంది మన ప్రాంతంలో.
1: ఈ జొన్నలో విత్తన శుద్ధి ఎలా చేస్తారు, దాని గురించి చెప్పండి.
0: మనకు ఈ జొన్నలో మొదటి దశలో ఆశించే పురుగులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టు మవ్వు ఈగ అనేది ఎక్కువగా మనకు మొదటి దశలోనే అంటే విత్తుకున్న 4 వారాల లోపలనే ఈ మవ్వు ఈగ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ మవ్వు ఈగ నివారణ కోసము మనం విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ విత్తన శుద్ధి అనేది మనకు ఇమిడాక్లోరపిడ్ అనే మందును 1 కిలో విత్తనానికి 12 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా థయామిథాక్సోన్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసి మనము విత్తుకున్నట్లయితే ఈ మవ్వు ఈగ నుంచి మనము ఈ జొన్న పంటను రక్షించుకోవచ్చు.
1: నువ్వు ఇక నుండి జొన్న పంట రక్షించుకోవచ్చు. అసలు దాన్ని రాకుండా ఏమైనా నివారణ చర్యలు ఏమైనా చేయగలుగుతామా?
0: మనము నువ్వు ఇక ఫస్ట్ ఏ విధంగా ఆశిస్తుంది, దాని లక్షణాలు ఏందనేది ఫస్ట్ గమనించినట్లయితే ఈ నువ్వు ఇక చిన్నగా మనకి ఈగలాగానే ఉంటుంది. అది ఈగ బూడిద రంగు రకాలని బూడిద రంగులోనే ఈ నువ్వు ఇక అనేది ఉండడం జరుగుతుంది. మనకు ఈ నువ్వు ఇక యొక్క ఆడపురుగు గుడ్లను 20 నుంచి 25 గుడ్లు మనకు ఆకుల అడుగు భాగాన తెల్లగా సిగార్ రూపంలో ఆకు అడుగు భాగాన పెట్టడం జరుగుతుంది. దీని యొక్క జీవిత చక్రం అంటే జీవితకాలం

0: చూసుకున్నట్లయితే చాలా తొందరగా 10 నుంచి 12 నుంచి 14 రోజుల్లోనే దీని యొక్క జీవితచక్రం పూర్తి చేసుకుంటుంది. అంటే ఎగ్గు నుంచి లార్వ నుంచి అడల్ట్ రావడానికి జస్ట్ 1-2 వారాల్లోనే దీని యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ గుడ్డు నుంచి వెలువడిన లార్వ మొక్క యొక్క దాన్ని గుడ్డి నుండి వెలువడిన తర్వాత మొక్క అడుగు భాగాన్ని చేరి మొక్కను ఆశిస్తుంది. ఈ మొక్కను ఆశించినప్పుడు ఈ లార్వ అనేది మొక్క లోపలికి పోయి లోపల ఉండే కణజాలాన్ని తినడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ మొవ్వును చూసుకున్నట్లయితే ఈ మొవ్వు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. దాని మనం ఆ మొవ్వుని పీకినట్లయితే ఈ వదులుగా రావడం జరుగుతుంది. దాన్ని తీసి మనం చూసినట్లయితే దాని నుంచి కుళ్ళిపోయిన వాసన అనేది రావడం జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ ఆశించిన మొక్కను చూసినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పక్క సైడ్ నుంచి పిలకలు అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అధికంగా పిలకలు వచ్చినప్పుడు మనకు ప్రధాన మొక్క నుంచి వచ్చే కంకి అనేది తక్కువగా రావడం, సైజు తక్కువగా రావడం జరగడం వల్ల పంట అనేది చాలా వరకు నష్టాన్ని అనేది కలగజేయడం జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ అనేది మనకు మొదట పంట నాటిన 30 రోజుల లోపలనే ఈ మొవ్వు ఈగ ఆశించడం జరుగుతుంది. తర్వాత వర్షభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఈ పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి మొదటి 30 రోజుల్లో మనము ఈ విత్తన మనం ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ మొవ్వు ఈగ నుంచి మనము పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా దీని నివారణను చూసినట్లయితే మనకు పొలంలో విత్తుకున్న తర్వాత ఆర్థిక నష్టపరిమితి స్థాయిని అనేది గమనించుకోవాలి. ఈ ఆర్థిక నష్టపరిమితి స్థాయిని చూసినట్లయితే మన పొలంలో 10% మొక్కలు మొవ్వు ఎండిపోవడం అనేది గమనించినట్లు కానీ లేదా ఈ మొక్కల పైన గుడ్లు 10% మొక్కలో ప్రతి మొక్కకు ఒక గుడ్డు కానీ గమనించినట్లయితే మనం ఇమ్మీడియట్గా వెంటనే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యలు అనేది ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనం పంటను చాలా వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకోకుండా ఉండి మనం అదేవిధంగా నాటుకున్నట్లయితే మనకు ఈ కార్బోఫ్యూరాన్ 3 CG గుళికలు మనకు ఎకరానికి 13 కిలోలను భూమిలో వేసుకోవచ్చు. అదేవిధంగా మందును సైఫర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పంట విత్తుకున్న 15 రోజుల తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో మనము తప్పనిసరిగా ఈ మందును పిచికారి చేసుకున్నట్లయితే ఈ పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనము పంటను రక్షించుకోవచ్చు.
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్. మన శాస్త్రవేత్త గారు ఉన్నారండి, మా సార్తో మాట్లాడండి.
0: నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఏంటండి? అట్లేం లేదే, పచ్చజొన్న మంచిది, అందరం పచ్చజొన్న కావాలని అడుగుతున్నారండి. పచ్చజొన్ననే ఎక్కువ ఈ మాడనగర్ నాగర్కర్ణంలో ఈ ఏరియాల నల్గొండ ఈ ఏరియాలు అంతా పచ్చజొన్ననే తింటున్నారు. అట్లా లేదండి,
2: మూడు రకాలు తినడానికి వండితే
0: మనం ఎక్కువగా పచ్చజొన్న తెల్లజొన్న ఎక్కువగా తింటాం.
1: సరే డాక్టర్ గారు, ఇప్పుడు జొన్నలో కాండం తొలుచు పురుగు వల్ల కూడా నష్టం జరుగుతుందా? ఈ కాండం తొలుచు పురుగు గురించి తెలియజేయండి.
0: జొన్నలో మొదటగా ఎక్కువగా నష్టం కలిగజేసేది మొవ్వు ఈగ అని తెలియజేశాం. ఆ తర్వాత కాండం తొలుచు పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరిగి పంట 30 రోజుల తర్వాత నుండి పంట కోసే దశ వరకు కూడా ఈ కాండం తొలుచు పురుగు అనేది ఆశించడం జరుగుతుంది. ఈ కాండం తొలుచు పురుగు రెక్కల పురుగును మనం చూసినట్లయితే ఇది మధ్యస్థ పరిమాణంలో ఉండి

0: లేత గోధుమ రంగులో ఈ పురుగు అనేది రెక్కల పురుగు ఉంటుంది. ఈ రెక్కల పురుగును గమనించినట్లయితే రెక్కలపైన సన్నని గీతలు, మెరుస్తూ ఉండే సన్నని గీతలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు ఈ గీతలు లార్వా, ఈ గుడ్ల నుంచి వెలువడిన లార్వా ఆకుల లోపలికి చుడిలో ఉండి ఆకులను తినడం వల్ల ఆకులపైన వరుస రంధ్రాలు అనేది ఏర్పడతాయి. ఈ ఆకులన్నీ విచ్చుకున్న తర్వాత మనం చూసినట్లయితే ఒక వరుస క్రమంలో మనకి రంధ్రాలు అనేది ఆకులపైన గమనించవచ్చు. ఈ వరుస క్రమంలో గమనించినట్లయితే ఇది కాండం తొలచి పురుగు ఆశించిందని గమనించాలి. ఇది కూడా ఎందుకంటే మొవ్వులోనే ఉండి ఈ ఆకులను తినడం వల్ల మొవ్వు అనేది చనిపోతుంది కాబట్టి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు మొవ్వు ఈగలాగానే ఇది కూడా మొవ్వు అనేది ఎండిపోవడము, అది కూడా ఒక పీకితే ఈజీగా వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటంటే ఇది వాడిపోయి తెల్లగా మారిపోతుంది, మొవ్వు చనిపోయి తెల్లగా ఏర్పడుతుంది. మనము ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కను తీసుకొని మనము చీల్చి చూసినట్లయితే ఈ కాండం లోపల తెల్లని లార్వాలు, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన ఎర్రటి కణజాలాన్ని మనము ఈ జొన్నలో గమనించవచ్చు. కాబట్టి ఈ పురుగు, ఈ కాండం తొలచి పురుగు 30 రోజుల తర్వాత నుంచి ఆశిస్తుంది, పంట చివరి దశ వరకు ఉంటుంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్క మొత్తం టొల్లుగా అయిపోయి లోపలంతా పిండి పిండిలాగా చేసి ఉంటుంది. వచ్చే కంకి కూడా తాళగింజలే ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి కాండం తొలచి పురుగు నివారణను సమర్థవంతంగా నివారించుకోవాలి.
1: అంటే ఎలా నివారించవచ్చు అంటారు డాక్టర్ గారు?
0: దీనికి కూడా ఏంటంటే కాండం తొలచి పురుగు నివారణను మనం కూడా దీంట్లో కూడా ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని చూసుకోవాలి. అది కూడా మన పొలంలో మొక్కలు 10% కంటే ఎక్కువగా మొవ్వు చనిపోవడము గమనించినట్లయితే ఈ యజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. ఈ యజమాన్య పద్ధతుల కంటే ముందు కొన్ని మన సాంప్రదాయ పద్ధతులను పాటించినట్లయితే ఈ కాండం తొలచి పురుగును కూడా కొద్ది వరకు నివారించుకోవచ్చు. ఈ జొన్నలో అంతర పంటగా చిక్కుడు కానీ అలసంద కానీ 1:4 నిష్పత్తిలో, అంటే జొన్న 4 వరుసలు వేసుకుంటే ఒక వరుస చిక్కుడు కానీ అలసంద కానీ వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచి పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ కాండం తొలచి పురుగు గమనించినట్లయితే మనకు గుళికలు కూడా వేసుకోవచ్చు సుడుల్లో. ఈ గుళికలు, కార్బోఫిరాన్ గుళికలను మనము 3 నుంచి 4 కిలోలు మొక్క సుడుల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచి పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ నివారణ, దీని యొక్క నివారణకు మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఆక్సిడెమటాన్ మిథైల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మొక్క 20 రోజుల తర్వాత, అంటే పంట మొలిచిన తర్వాత 20 రోజుల తర్వాత మనము పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం తొలచి పురుగును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ఇప్పుడు కత్తెర పురుగు లక్షణాలు తెలియజేయండి, దానివల్ల కూడా పంట నష్టం జరుగుతుందా?
0: ఈ మధ్యలో మనకు కత్తెర పురుగు ఎక్కువగా మొక్కజొన్నలో గమనించడం జరుగుతుంది కాబట్టి అది మొక్కజొన్న తర్వాత జొన్న ఒకే జాతికి చెందినవి, ఒకే ఫ్యామిలీకి కుటుంబానికి చెందినవి కాబట్టి ఈ కత్తెర పురుగు కూడా జొన్నను ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉన్నది. ఈ ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కత్తెర పురుగు ఎక్కువగా జొన్నను ఆశించి నష్టపరుస్తున్నది. ఈ కత్తెర పురుగు లక్షణాలను చూసుకున్నట్లయితే ఈ జొన్నలో 1వ దశ 2వ దశ లార్వలు మనకు ఆకులను గోకి తినడం జరుగుతుంది. అదేవిధంగా జొన్నలో ఈ గుడ్లు నుండి వెలువడిన లార్వలు, గుడ్లు అనేది ఆకులపైన పైభాగాన ఈ గుడ్లు పెడతాయి, గుడ్ల నుండి గుడ్లు అనేది గుంపులు గుంపులుగా పెట్టడం వల్ల మనకి లార్వలు గుడ్ల నుంచి వచ్చిన 1వ దశ 2వ దశ లార్వలను ఆకులను గోకి తినడం వల్ల ఆకులపైన తెల్లని చారలు అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా 3వ దశ 4వ దశ లార్వలను చూసినట్లయితే ఇవి మొక్క సుడిలో ఉండి ఆకులను లోపల నుంచి పైనుంచి కిందికి లోపలికి తినుకుంటూ పోవడం వల్ల ఆకులపైన కూడా రంధ్రాలు అనేది అసమానంగా రంధ్రాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ తర్వాత మా ఆకులు విచ్చుకున్నప్పుడు

0: అనేది జొన్నలు ఆశించడం జరుగుతుంది.
1: ఈ కత్తెర పురుగుని ఎలా నివారించవచ్చు అంటారు డాక్టర్ గారు?
0: కత్తెర పురుగు కూడా ఇదేంటంటే మనకు చాలా వరకు సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి. సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే మొదటగా ఎండాకాలం దీని యొక్క లారోలు కోశస దశలు భూమిలో ఉండడం జరుగుతుంది కాబట్టి లోతైన దుక్కులు దున్నుకోవాలి. అదేవిధంగా ఈ జొన్నలో కత్తెర పురుగు యొక్క గుడ్లను ఆకులపైన గమనించినప్పుడు వేప నూనె 1500 ppm 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనకు పంటలో వివిధ దశల్లో లార్వలు అంటే మొదటి దశ 2వ దశ లార్వలు ఉన్నప్పుడు వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా జీవ శిలీంద్ర నాశనమైన మెటారైజియం రిలే అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకోవచ్చు, కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గుడ్డు పరాన్న జీవైన ట్రైకోగ్రామ ప్రిటియోజమ్ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ గుడ్డు యొక్క అంటే ఎక్కువగా ఈ అధిక అంటే లార్వ దశలు 4వ దశ నుంచి 6వ దశ వరకు లార్వలను మనం గమనించినట్లయితే ఈ పురుగు మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. పురుగు మందులు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు 1 ఎకరానికి, అదేవిధంగా క్లోరాంటోనిల్లిప్రోల్ అనే మందును 80 ml 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో ఈ జొన్నలో ఈ కత్తెర పురుగును నివారించుకోవడం అనేది జరుగుతుంది.
1: జొన్న పంటలో పేనుబంక యొక్క ప్రభావం ఉంటుందా? ఉంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి.
0: తర్వాత ఈ బిట్ట పరిస్థితులు వచ్చినప్పుడు జొన్నలో కూడా మనకు పేనుబంక ఆశించడం అనేది జరుగుతుంది. ఈ పేనుబంకను గమనించినట్లయితే పేనుబంక యొక్క తల్లి పురుగులు అదేవిధంగా పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వాడిపోవడం అనేది జరుగుతుంది. వాడిపోయిన తర్వాత ఆకులు ముడతపడి జరుగుతున్నది. ఈ పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల పచ్చదనం కోల్పోవడం అదేవిధంగా కణజాలము నశించిపోవడం వలన మొక్కల యొక్క పెరుగుదల అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు మొక్కల పెరుగుదల తగ్గినప్పుడు పూత ఆలస్యంగా రావడం, దానిలో ఉండే కంకిలో ఉండే గింజల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ పేనుబంక ఆశించినప్పుడు మా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు జిగురు వంటి తేనె జిగురు పదార్థం అనేది వస్తున్నది. తేది తేనెలాగా ఉంటుంది కాబట్టి ఈ తేనె జిగురు పదార్థం వల్ల మనకు దుమ్ము ధూళి ఆకులపైన చేరడం వల్ల ఆకులంతా మసిలాగా నల్లగా మారడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కిరణజన్య సమయక్రియ తగ్గి మొక్క యొక్క పెరుగుదల అదే యొక్క గింజ యొక్క నాణ్యత అనేది తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి గింజ నాణ్యత అదేవిధంగా పసుగ్రాసం యొక్క నాణ్యత కూడా తగ్గడం అనేది ఈ పేనుబంక ప్రభావితం జొన్నలో ఎక్కువగా ఉంటున్నది.
1: ఈ పేనుబంకని ఎలా నివారించవచ్చు అంటారు?
0: ఈ పేనుబంక మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా డైమిథోయేట్ అనే మందును 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే జొన్నలో పేనుబంకను నివారించుకోవచ్చు.
1: ఈ లక్క పురుగు కూడా జొన్న పంటకు నష్టం చేకూరుస్తుందా?
0: ఈ లక్క పురుగు కూడా మనకు జొన్నలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇది మనకు మనం ఏమంటామంటే మైట్, లక్క పురుగును తెలుగులో లక్క పురుగు అంటాం, అది ఇంగ్లీష్లో అయితే మైట్ అంటాం. ఈ జొన్నలో లక్క పురుగు ఆశించినప్పుడు దీని యొక్క పిల్ల పురుగులు అదేవిధంగా పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన ఎరుపు రంగులో ఉండి మనకు రసం పీల్చడం వల్ల ఆకులన్నీ మొదటి దశలో లేత పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. ఏ ఎరుపు రంగులోకి మారిపోయి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పురుగులు ఎక్కువగా ఆకు అడుగు భాగాన ఉన్నప్పుడు ఆకులు అనేది ఇటుక రంగు కానీ బూడిద రంగు కానీ ఉన్నట్టు మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగు ఎక్కువగా ఆశించినట్లయితే మనము పంటను దూరం నుండి

0: చూసినట్లయితే ఈ పంట అంతా కాలిపోయి దూరం నుంచి చూసినట్టే కాలిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఇట్లా మనకు ఆకులు ఎర్రబారినప్పుడు ఈ మనకు జొన్నలో ఈ లక్క పురుగు ఆశించిందని గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క నివారణకు లక్క పురుగు నివారణకు మనకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే జొన్నలో మనము ఈ లక్క పురుగును నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ఈనాటి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.

0: రేపు రాత్రి 7:15 ఇల్లువాకిలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోటమ చెట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం 7:45 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్

0: కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
0: సరే, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
1: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
0: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యి ఉండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్సు దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందనమాట.
0: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
1: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటిలన్నిటి మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
0: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
1: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి

0: ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ళ కొడుకుల పేరు మీద గానీ ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అనమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి, అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు ఇది ఒక కుటుంబం, అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట, ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గానీ ఆ కూతురు పేరు మీద గానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ

0: బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్ లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
1: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధార్ ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
0: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
1: దీనికి పిఎం కిసాన్ .gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
0: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
1: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
0: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
1: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
0: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
1: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రాకేష్,

0: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర

0: తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
4: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, ఎండిఎస్, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు

ಬಿಂಗಿ ಗಣೇಶ್, ರಜನಿ, ಜಯ, ಕೀರ್ತನ, ವಿಷ್ಣುವರ್ಧನ್, ಹರ್ಷವರ್ಧನ್, ಸತ್ಯ, ನಾರಾಯಣ, ರಮ್ಯಾ, ತ್ರಿವೇಣಿ, ಮೆಟ್ಪಲ್ಲಿ, ರಾಘವಚಾರಿ, ಸೂರ್ಯ, ಕಲಾ, ಭಾಗ್ಯವೀರ್, ಚಾರಿ వీరందరూ కోరుతున్నారు. ఒకే ఒకడు చిత్రం నుండి పాట వినిపించమని మరి విందాం వీరి కోసం ఈ పాట.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: శ్రావణ మాసం వైశిష్టం గురించి ఈ వారం ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కేంద్రం, నిజామాబాద్. పిన్కోడ్ నెంబర్ 50301. మరి ఇంకెందుకు ఆలస్యం? లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, సికింద్రాబాద్ కానోజిగూడ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్యారాజు, సాయి భూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరూ కోరుతున్నారు. పంతులమ్మ చిత్రం నుండి పాట వినిపించమని. మరి ఈ చిత్రం కోసం పి సుశీల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వినండి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తరువాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు ఎంసీఏ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటే ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు, మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్

0: 800-420-2233.
1: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ పై జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక జానపద గీతం.

శ్రోతలు, మీరింతవరకు జానపద గీత సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 మధుర గీతాలతో మళ్ళీ కలుగుతాయి.

0: తను సన్నద సైగలు చేసింది.
1: ఇప్పుడు వినండి కళ్యాణ వీణ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట సుమంగళి చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గారు ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు వినండి, మూగ మనసులు చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గారు పాడిన ఈ పాట.

శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసలాపి సుశీల గారు పాడిన ఈ పాట.

మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల వాలే అందరూ ఒక్కటై నివసించాలి.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముద్ద మందారం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట.

శ్రుతులు, చివరిగా మీరు వినబోయే ఈ పాట పి సుశీల గారు పాడిన పాట, చిత్రం నాటకల రాయుడు చిత్రం నుండి.

శ్రోతలు, మీరింతవరకు మధుర గీతల కార్యక్రమంలో మధుర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10:11 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు 11:05. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.